ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 20వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. నిలయంలో సమయం 5:59 దాటి 10 సెకండ్లు. 6:00 హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

చల్లని ఉదయపు గాలి, పక్షుల కిలకిలా రావాలు, లేత సూర్యకిరణాలు మనసుకు తెలియకుండానే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి కదా. ఎస్, శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 5 సెకండ్లు అవుతుంది. మనం ఉన్నాము వందనంలో. నేను మీ ఆచి స్వాతి శరత్. మరి వందనంలో క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. మనసు అంటే బలం కావాలి అంటే శరీరానికి ఆహారం అవసరం. కానీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే మన మనస్సుకి నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకానికి ధైర్యానికి భక్తి ప్రతిరూపమే. మరి ఆ భక్తి ప్రతిరూపమే మన హనుమంతుడు. అందుకే ఈ అందమైన మంగళవార ఉదయాన్ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆ స్వామిని మనసారా స్మరించుకుంటూ మొదలు పెడదాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోత జీవితం రంగులమయం. మనం ఉన్నాము క్షేత్ర దర్శినిలో. మరి క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాము. మనకు భారతదేశంలో ఎన్నో ఎన్నో హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఒక్కో క్షేత్రానికి ఒక్కో స్థల పురాణము, ఇలా రకరకాలుగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ భక్తి, విశ్వాసం, కొన్ని అసాధారణమైన ఆధారాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హనుమాన్ క్షేత్రం ఒకటి ఉందన్నమాట. ఏంటి అది అంటే రాజస్థాన్లోని మొహందీపూర్ బాలాజీ ఆలయం. హనుమాన్ అంటుంది, బాలాజీ అంటుంది, ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? మనకు బాలాజీ అనే పేరు వినగానే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకొస్తారు. కానీ మొహందీపూర్లో బాలాజీ అంటే శ్రీ ఆంజనేయ స్వామివారు. మరి ఈ ప్రసిద్ధ క్షేత్రం రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో మొహందీపూర్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. కొండల మధ్య ఉన్న ఈ క్షేత్రం చాలా కాలంగా హనుమాన్ భక్తులకు ముఖ్యమైన యాత్రాస్థలంగా కొనసాగుతుంది. మరి ఈ ఆలయం ఆవిర్భావానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన స్థానిక పురాణము, వాటి గురించి విషయాలు తెలుసుకుందాము ఈ గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మొహందీపూర్ బాలాజీ దేవాలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది అని అంటే, ప్రాచీన సాంప్రదాయాలు, మత విశ్వాసాలు మరియు లక్షలాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం కలయిక వల్ల ఈ మొహందీపూర్ బాలాజీ ఆలయం చాలా ప్రాచుర్యం పొందిందన్నమాట. తరతరాలుగా ఆ ప్రాచుర్యం అనేది పెరుగుతూనే వస్తుంది. అంటే స్వయంగా వ్యక్తమైన విగ్రహం అన్నమాట. ఈ ఆలయం యొక్క అత్యంత విశిష్ట లక్షణాలలో ఒకటి ఏంటి అంటే, బాలాజీ మహారాజ్ విగ్రహం ఆలయ సంప్రదాయ ప్రకారం ఈ విగ్రహం స్వయంభూ అని నమ్ముతారు భక్తులు. అంటే ఇది ఎవ్వరు కూడా, ఏ మానవులు కూడా నిర్మించింది లేకపోతే ప్రతిష్ఠించింది కాకుండా సహజంగానే ఆవిర్భవించింది అని అర్థం అన్నమాట. అలా ఎందుకు అనంటే, అత్యంత పవిత్రమైనదిగా చేస్తున్నారు ఆ ఆలయాన్ని అంటే, కొండల మధ్య ఉన్న ఈ క్షేత్రం చాలా కాలంగా హనుమాన్ భక్తులకు ముఖ్యమైన యాత్రాస్థలంగా కొనసాగుతుందట. మరి ఈ ఆలయం ఆవిర్భావనకి సంబంధించిన స్థానిక పురాణం ఒకటి ప్రచారంలో ఉంది. ఏంటి అనంటే, ఒక దట్టమైన అడవి ప్రాంతంలో, అంటే అడవులలో కొండలలో నిండి ఉంది అని చెప్తారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళందరికీ హనుమంతుడి యొక్క దివ్య స్వరూపము సహజంగా ప్రత్యక్షమైందని భక్తులు నమ్ముతారు. అంటే చెప్పాను కదా, ఏ శిల్పి చెక్కినది కాదు, అక్కడ ఎవరు తెచ్చిపెట్టినది కాదు, స్వయంభూగా వెలసిన బాలాజీ స్వరూపము అని భక్తులు నమ్ముతారు. మరి ఇంకా ఆ ఆలయం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మనం మాట్లాడుకుంటున్నాము రాజస్థాన్లోని మొహందీపూర్ బాలాజీ ఆలయం గురించి. మరి ఇక్కడ అంటే ఈ ఆలయంలో మనకు మూడు దైవ స్వరూపాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందట. అంటే మొదటిది వచ్చేసి శ్రీ బాలాజీ మహారాజ్, అంటే మన ఆంజనేయ స్వామివారు. ధైర్యం, శక్తి, రక్షణకు ప్రతీకగా భక్తులు బాలాజీని ఆరాధిస్తారట. ఇక ప్రేత్రాజ్ సర్కార్, అంటే ఈ స్వరూపాన్ని ఆధ్యాత్మిక న్యాయం, దుష్ప్రభావాల నుంచి విముక్తితో ముడిపెట్టి భక్తులు విశ్వసిస్తారన్నమాట. తర్వాత భైరవ్ బాబా, భైరవుడిని ఈ క్షేత్రంలో రక్షక స్వరూపంగా ఆరాధిస్తారు. మరి ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ మూడు దైవిక రూపాలు రక్షణ, న్యాయం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తాయట. అంతేకాకుండా ఈ ఆలయంలో మనకు రాముల వారు కూడా కనిపిస్తారు. అంటే ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం పోవడం వల్ల ఇది ఒక పుణ్యక్షేత్రంగా కూడా మారిందట. అందుకే మొహందీపూర్ బాలాజీ దర్శనం అంటే కేవలం హనుమంతుడి దర్శనమే కాకుండా ఈ మూడు స్వరూపాలకు సంబంధించిన ప్రత్యేక ఆరాధన సంప్రదాయం కూడా కనిపిస్తుందట. ఇక మొహందీపూర్ బాలాజీ ఆలయానికి సంబంధించి కొన్ని సాంప్రదాయాలు, ప్రత్యేక సమర్పణలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము ఈ గీతం తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 6:46 దాటి 45 సెకండ్లు అవుతోంది. మనం మాట్లాడుకుంటున్నాము మొహందీపూర్ బాలాజీ ఆలయం గురించి. మరి ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకమైన అంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. భిన్నమైన సాంప్రదాయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఏంటి అని అంటే, ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక సమర్పణలను ఆలయ ప్రాంతం నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అనే నమ్మకం. అంటే ఏంటి అని అంటే, మొహందీపూర్ బాలాజీ ఆలయంలో దర్శనం తర్వాత ప్రత్యేక ప్రార్థనలు పూర్తి అయ్యాక బయటకి వెళుతున్నప్పుడు స్వామివారిని తిరిగి చూడకుండా అలానే వెళ్ళిపోవాలి. ఎందుకు అనంటే, మన బాధలు ప్రతికూలతలు అన్నీ ఆ స్వామివారి దగ్గరే వదిలి మనం కొత్త మనస్సుతో ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా భక్తులు అలానే వెళ్ళిపోవాలన్నమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, గతాన్ని అక్కడ వదిలేసి ముందుకు సాగడం అనే ఆధ్యాత్మిక భావన అన్నమాట. అంతేకాకుండా మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కొన్ని పూజా విధానాల్లో లడ్డూలు, బూందీ, నల్ల మినుములు వంటి పదార్థాలను అక్కడ ఉపయోగిస్తారట. అయితే ప్రసాదం తీసుకున్నాం కానీ ఇంటికి తీసుకొని వెళ్లకుండా అక్కడే దాన్ని తినేసి వెళ్ళాలి. ఇంటికి మాత్రం ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళకూడదట. మరి మన జీవితంలో కూడా మనకు ఎన్నో భయాలు, ఆందోళనలు, సందేహాలు ఉంటాయి. రేపు ఏమవుతుందో అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే గనక మనం ఈ హనుమంతుని వాళ్ళని ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే గనక భయాలు, సందేహాలు, లేకపోతే ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం మన పైన ఉంటే ఇవన్నీ తొలగిపోతాయని అక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అందుకే మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఏమని ప్రార్థించాలి అని అంటే, అప్పుడే చెప్పాను ఈ గీతం తర్వాత నేను మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. వందనంలో మనము మొహందీపూర్ బాలాజీ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వివిధ రకమైన అంటే చాలా ప్రత్యేకమైన సాంప్రదాయాల్లో సావమణి అనేది ఒకటి అన్నమాట. సావమణి అంటే భక్తులు పాటించే అత్యంత ఆదరణ పొందిన సాంప్రదాయాల్లో మొహందీపూర్ బాలాజీ స్వామికి సమర్పించడంలో ఇది హిందూ సాంప్రదాయంలో స్వావమణి అనేది భక్తి శ్రద్ధలతో తయారు చేసి కృతజ్ఞత విశ్వాసం లేక ప్రార్థనకు చిహ్నంగా ఆ దేవుడికి సమర్పించి ఒక ప్రత్యేకమైన నైవేద్యం అన్నమాట. అంటే స్వామివారికి మనం కోరుకునే కోరికలు తీరడానికి లేకపోతే కోరిన కోరికలు తీరిన తర్వాత ఆ స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని సావమణి అంటారు. అంటే ఇది ఈ సావమణిని మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చట. అంటే స్వామివారికి ఎలాంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలనుకుంటున్నాము అనేది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఆచారం కూడా ఉంది. ఏంటి అని అంటే చోళ అంటే బుకింగ్ చోళ కూడా అంటే ఆర్జీ సేవ, ఏదైనా సేవ కానీ లేకపోతే ఏదైనా చోళ ఇది కూడా సేమ్ అలానే అనమాట. మనం ఏదైనా మొక్కు గనక మనకు తీరినట్లయితే ఆ స్వామివారికి మన భక్తికి చిహ్నంగా చోళను సమర్పించడం అని అంటారనమాట. కొన్ని రకాల సేవలు ఉంటాయి, వాటిని మనము చూసి ఆన్లైన్లో మనకు వీలైనంతగా మనకు చేతనైనంతగా అక్కడ మనం స్వామివారికి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని సమర్పించవచ్చట. మరి ఇది మొహందీపూర్ ఆలయం యొక్క చరిత్ర. మరి

హనుమంతుడి కథ మనకు చెప్పేది ఒకటే ఒకటి, భయం కంటే భక్తి గొప్పది, సందేహం కంటే నమ్మకం గొప్పది, సమస్య కంటే మన ధైర్యం గొప్పది. అందుకే ఈ మంగళవారం ఉదయం ఆ ఆంజనేయుడిని మనసారా ప్రార్థిస్తూ మనం ఏమని ప్రార్థించాలి అనంటే, స్వామి నాకు సమస్యలు లేని జీవితాన్ని ఇవ్వమని అడగను, కానీ వాటిని వచ్చిన సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించే స్వామి అని మనం ప్రార్థించాలట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అందమైన మంగళవారం ఉదయం ఆ ప్రసన్నాంజనేయుని స్మరిస్తూ ఈనాటి క్షేత్ర దర్శనిని ముగిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

హాయ్ హలో నమస్తే ఆదా వణకం ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగులమయ. మరి మనం వచ్చేసాము 7 o'clock టు 10 o'clock వందనంలోకి. మరి క్షేత్ర దర్శన తర్వాత 7 o'clock అంటేనే ఆ ఎనర్జీ అనేది స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఏమంటారు అంతే కదా. మరి నిన్నటి వరకు మనం బోనాలు పండుగ సందడి, ఎంత సందడి అంటే అసలు నిన్న మొన్న హైదరాబాద్ నగరాన్ని చూసినట్లయితే గనక గత నెల రోజులు అంటే దాదాపుగా నెల రోజుల నుండి చాలా చాలా చాలా సందడిగా, చాలా అంటే లైట్స్తో, ఎక్కడ ఏ చిన్న అమ్మవారి గుడి చూసినా సరే ఆ స్ట్రీట్ మొత్తం లైట్స్తో వెలిగిపోతూ ఉందన్నమాట. మార్నింగ్ నేను వస్తున్నప్పుడు చూసినట్లయితే గనక ఆ వ్యూ అసలు వర్ణించలేనిది. ఎందుకంటే మార్నింగ్ అసలు ఆ వెలుగు ఉండి ఉండనట్టుగా ఉంటుంది. అండ్ ఈ లైట్స్తో చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్ కూడా చాలా చాలా అందంగా అలంకరించారు. మరి మన తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో నెల రోజులుగా మారుమోగిన అమ్మవారి నామస్మరణ, డప్పుల మూత, పోతరాజుల నృత్యాలు, బోనాల ఊరేగింపులు ఇప్పుడు అన్నీ మనకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయన్నమాట. బోనం అంటే కేవలం మనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రమే కాదు, అమ్మకు, అమ్మపై మనకున్న భక్తికి, మన సంస్కృతిపై మనకున్న గౌరవానికి ప్రతీక అని మనందరికీ తెలుసు. మరి మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మనస్సులో ఐక్యతను పెంచుకోవాలన్నమాట. మరి ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు అన్నీ ఉండాలని కోరుకుంటుంది మీ ఆచి స్వాతి శరత్. మరి ఇవాళ్టి వందనంలో మనం ఈ సెగ్మెంట్లో మంచి ఫిట్నెస్ గురించి, హెల్త్ గురించి కొన్ని మంచి మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ సూపర్ ట్రాక్స్ అయితే మీకోసం క్యూ చేశాను, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బోతో జీవితం రంగులమయం. మరొకసారి మీ అందరికీ శుభోదయం అంటూ తెలియజేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్. ఎస్, ఎస్పి బాలుగారు చిత్రమ్మ పాడిన బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గుటిలోని

ఎస్ మరి చిన్నరాయుడు మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మనకు మన జీవితంలో చాలా రకాల గోల్స్ ఉంటాయన్నమాట. అంటే మంచి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, డబ్బు బాగా సంపాదించాలి, మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇలా రకరకాలుగా మనకు కోరికలు అనుకోండి. అంటే కొంతమందికి కోరికలు ఉంటాయి, వాటిని గోల్స్ లాగా చూసుకుంటారనమాట. అంటే ఏదైనా ఇప్పుడు మనకు విష్ ఉందనుకోండి, ఆ విష్ని నేను ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. మరి ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ కావాలి, ఇవన్నీ సంపాదించాలి. ఒకవేళ సంపాదించిన తర్వాత నేను వాటిని ఎంజాయ్ చేయాలి అని అంటే మన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఏంటది? డబ్బు అనుకుంటున్నారా? డబ్బు అయితే అస్సలు కాదు. మరి ఏంటది? ఆలోచించి నాకైతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడానికి మీకు కావాల్సిన నెంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఆన్సర్ వచ్చిన తర్వాత నేను దేని గురించి మాట్లాడతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. అంతవరకు ఒక సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. ఎస్పి బాలుగారు మరియు బృందం పాడిన ఈ దేవి వరము నీవో అంటూ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. ఎస్, మరి స్టూడియో క్లాక్లో సమయం 7:26 దాటి 10 సెకండ్లు అవుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ వర్కౌట్స్లో లేకపోతే వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటారని నేను అనుకుంటూ ఉంటున్నాను. మరి అంతే బిజీలో మన హెల్త్ గురించి కూడా మనమైతే ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా. మరి హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఇవన్నీ కావాలంటే ఏం కావాలి అని అడిగాను కదా. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే, అంటే మనం కావాలి అనుకున్నవి పొందిన వాటిని మనం ఎంజాయ్ చేయాలి అంటే మనకు మనతో డబ్బుతో పాటు ఉండాల్సింది. మనకు వాట్సాప్ మెసేజ్ అయితే చేశారు, మనశ్శాంతి కూడా ఉండాలి అనేసి. నే మోహన్ ఫ్రమ్ బాగ్లింగంపల్లి నుంచి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ కూడా చేశారు. గుడ్ మార్నింగ్ మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్. మరి మనశ్శాంతితో పాటు మనకు ఉండాల్సిన మొట్టమొదటి మన సంపద ఏంటి అనంటే ఆరోగ్యం.

ఎస్, మరి ఆరోగ్యం లేకుంటే ఇవన్నీ మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన హెల్త్ గురించి. మై హెల్త్ ఈజ్ మై ప్రియారిటీ అన్న ఒక్క ఆలోచన గనక వచ్చిందనుకోండి మన జీవితంలోకి, వెంటనే దానితో పాటు డిసిప్లిన్ అనేది కూడా రావడం మొదలవుతుందట. మరి హెల్త్ గోల్ ఉంటే మన మార్నింగ్ అనేది ఖచ్చితంగా మారుతుందట. మరి నేను ఆరోగ్యంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా ఉదయం కొంచెం త్వరగా అయితే ఖచ్చితంగా లేవాలన్నమాట. ఎందుకు ఎందుకు లేవాలి, దానికి దీనికి రిలేటెడ్ ఏంటి అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, కానీ నేనైతే చెప్పేస్తాను ఈ పాట తర్వాత. ఎస్, మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి చంటి మూవీ నుంచి చిత్రమ్మ గారు ఎస్పి బాలు గారు పాడిన ఎన్ని

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము మై హెల్త్ ఈజ్ మై ప్రియారిటీ అంతే కదా, మరి మీరేమంటారు? ఎస్, మరి హెల్త్ గోల్ ఉంటే కనుక ఖచ్చితంగా మన మార్నింగ్ అనేది ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుందంట. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే చేంజ్ అయిపోతుంది. అంటే హెల్త్ గోల్ ఉన్నట్లయితే మనం ఇంకా మన మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఆటోమేటిక్గా మనం లేచి వాకింగ్కి వెళ్ళడము, వర్కౌట్ చేయడము, లేకపోతే మనము మన బాడీని ఎలా స్ట్రెచ్అప్ చేసుకోవాలి, ఎలా వార్మప్ చేసుకోవాలి అని రకరకాలుగా ఆలోచించడము, ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాం మనకు తెలియకుండానే. అండ్ దాని గురించి ఆలోచించి ఇంకా డెప్త్గా దాని గురించి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట డే బై డే. కాబట్టి దానికోసం మనం తెలియకుండానే మార్నింగ్ లేచేస్తాము. ఇక బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ విషయంలో మనకు శ్రద్ధ అనేది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. నైట్ ప్రాపర్ టైంకి పడుకోవాలి అని. అంటే ఈ ఇదొక్క ఆలోచనే కాదు, ఒక హెల్త్ గోల్ అనేది మన ఎంటైర్ డే రొటీన్కి డైరెక్షన్ని ఇవ్వగలదన్నమాట. జిమ్కి వెళ్ళడానికి టైం లేదు అని మనం అంటాం కదా, అది అలా అనే మనమే మన హెల్త్ గురించి కనుక ఆలోచించడం స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా జిమ్కి వెళ్ళడానికి టైం అనేది మనం కుదుర్చుకుంటాం అన్నమాట. వాకింగ్, సైక్లింగ్, యోగా, గార్డెనింగ్, స్టేట్స్ ఎక్కడము, ఇంట్లో చిన్న చిన్న వర్కౌట్స్ చేయడము, ఇలా ఏదైనా సరే మనము మనకు తెలియకుండానే స్టార్ట్ చేస్తాము. మరి ఈ టాపిక్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము ఈ సూపర్ ట్రాక్ తర్వాత.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాం మై హెల్త్ ఈజ్ మై ప్రియారిటీ అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. కరెక్టే కదా, మై హెల్త్ ఈజ్ మై ప్రియారిటీ, మరి ఎవరు ఏం చేయలేరు. సో ఏదైనా సరే, వాకింగ్, సైక్లింగ్, యోగా, గార్డెనింగ్, స్ట్రెయిట్స్ ఎక్కడం, మొత్తానికి కావాల్సింది ఏంటి అని అంటే మన బాడీని కాస్త రెగ్యులర్గా మూమెంట్ అనేది చేయడం అన్నమాట. ఎందుకు అని అంటే అది రెగ్యులర్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటే అది తెలియకుండానే మనం వర్కౌట్ చేసినట్టుగా ఉంటుంది అండ్ బాడీ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. పెద్దల కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారము వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాలు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అని మొట్టమొదటిసారి మనకు సూచించారట. సో మనం కూడా ఇలా చిన్న టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్నగా స్టార్ట్ చేసినట్లు

అయితే అది ఆటోమేటిక్గా తెలియకుండానే మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మన హెల్త్ గోల్లో ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మన ప్లేట్, మనం తీసుకునే ఫుడ్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని తెలియకుండానే మార్చేస్తుందన్నమాట. అంటే ఆకలి వేసినప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అని అనుకునే ప్లేస్లో, అమ్మో టేస్ట్ కంటే ముఖ్యంగా హెల్దీగా టేస్టీగా తినాలి అన్న చిన్న ఆలోచన అనేది తెలియకుండానే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మన డైలీ లైఫ్లో మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ సోర్సెస్, ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని తిన్నాము అన్న ఆలోచన అనేది కూడా మనకు స్టార్ట్ అయిపోతుందన్నమాట. అంతేకాకుండా హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ అని కాదు. అంటే ఎవరైనా హెల్దీగా తినాలి అని అంటే ఫస్ట్ ఆలోచన వాళ్ళకి అదే వస్తుందన్నమాట, అది కాదు. ఎస్, దీని గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీతోనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమ్మ. ఎం సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, చిత్రమ్మ గారు పాడారు కన్నాను లే.

ఎస్, మరి మై హెల్త్ ఈజ్ మై ప్రియారిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హెల్దీ ఫుడ్ అనగానే టేస్ట్ లెస్ అంటే అదేదో ఉప్పు కారం లేకుండా తినాలి, చప్పగా తినాలి, అన్ని వెజిటబుల్సే తినాలి, అలాంటి ఫీలింగ్స్ అన్నీ కొంతమందికి వచ్చేస్తుంటాయన్నమాట. సో హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్ లెస్ కాదు. హెల్దీ ఫుడ్లో కూడా మనం చాలా చాలా టేస్టీగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన కార్కి సర్వీస్ డేట్ అనేది ఒకటి గుర్తుంటుంది కదా, అలానే ఫోన్ బ్యాటరీ 10%కి వస్తే వెంటనే మనం ఛార్జింగ్ పెడతాము. అలాంటిది మన శరీరం అలసిపోయినప్పుడు మాత్రం, లేకపోతే ఏదైనా సిక్ అయినప్పుడు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ టైంకి ఇది చేసుకుంటే సరిపోతుందిలే, సెట్ అయిపోతుంది అని అనుకుంటాము. అలా కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా మనం డైలీ షెడ్యూల్లో ఒక ప్రియారిటీగా పెట్టుకోవాలి. కొన్ని రూల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సింపుల్ రూల్స్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉండిపోతాము. రోజు మన బాడీని కదిలించడము అండ్ హెల్త్ విషయంలో క్వాంటిటీతో పాటు క్వాలిటీని కూడా చూసుకొని మనం తీసుకోవడము, నిద్రను సాక్రిఫైస్ చేసి ప్రొడక్టివిటీ కాకుండా మనం ప్రాపర్ టైం అంటే ప్రాపర్ స్లీప్ని మనం తీసుకోవడం అన్నమాట. ఇక మెంటల్ పీస్కి కూడా మనం టైం ఇవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, కానీ కన్సిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కన్సిస్టెంట్గా ఉన్నట్లయితే తెలియకుండానే మనలో చేంజ్ అనేది వస్తుంది. సో మన హెల్త్ కోసం మనమే టైం క్రియేట్ చేసుకోవాలి, కానీ ఎవరో వచ్చి దానికి టైం అనేది ఇవ్వరు. సో ఈరోజు నుంచి ఒక చిన్న డెసిషన్ అయితే మనం తీసుకుందాము, నా ఆరోగ్యం నా బాధ్యత, నా ఆరోగ్యం నా ప్రయారిటీ. సో నా హెల్త్ కోసం నేను డిసిప్లైన్గా ఉండటమే నా గోల్ అనేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అని అంటారా, ఎందుకంటే హెల్త్ అనేది మన అంటే హెల్త్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ అవర్ గోల్స్ అన్నమాట. హెల్త్ ఈజ్ ద ఫౌండేషన్ దట్ హెల్ప్స్ అస్ రీచ్ ఎవ్రీ అదర్ గోల్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మనం అంటే మనం హ్యాపీగా ఉంటే ఏదైనా సరే గోల్ని రీచ్ అవ్వడానికి ఆటోమేటిక్గా మన బాడీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఏమంటారు, మరి ఇంత హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్

ఎయిట్ ఓ క్లాక్ సెగ్మెంట్లో మీకు మంచి హెల్దీ రెసిపీ, ఆటోమేటిక్గా హెల్దీ రెసిపీని చెప్పేస్తుంది మీ స్వాతి. ఈరోజు కూడా టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీ అయితే నేను చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ప్రేమదేశం మూవీ నుంచి, హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే అంటూ వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరియాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్దమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎటువంటి సంబంధమూ లేదని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో 5 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లోక్సభలో ఎంపీ డీకే అరుణ పీఎం విబీఆర్పై అడిగిన ప్రశ్నకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పీఎం విబీఆర్వై పథకం ద్వారా జూన్ 2026 నాటికి 13.18 లక్షల మంది కొత్త ఉద్యోగులకు 67,369 సంస్థలకు లబ్ధి చేకూరిందని మంత్రి పేర్కొన్నారు. లోక్సభలో ఎంపీలు అరవింద్ ధర్మపురి, మహేష్ కశ్యప్, లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర పర్యాటక పథకాలపై అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

సమాధానమిచ్చారు. కేంద్ర పర్యాటక పథకాల కింద తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల కోసం సుమారు 637 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. లోక్సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లాలో పీఎంజేడీవై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. వరంగల్ జిల్లాలో పీఎంజేడీవై కింద మార్చి 2026 నాటికి 3.02 లక్షల ఖాతాలు తెరిచారని, రాష్ట్రంలో బ్యాంకింగ్, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్లో వైద్య విద్యార్థిని ప్రియాంకకు నిన్న కన్నీటి వీడుకోలు పలికారు. చేనేత కార్మికులు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో పాటు గద్వాల మెడికో విద్యార్థులు పాల్గొని నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రియాంక మరణం అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంతాపం ప్రకటించారు. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

మనమైతే మాట్లాడుకుందాము. బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు డైలీ రొటీన్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, పరాటా ఇలా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. మరి ఇందాక చెప్పాను కదా, మన ప్లేట్ కూడా మారిపోతుంది. మనం ఒక్కసారి హెల్త్ కాన్షియస్లోకి వెళ్ళిపోయామనుకోండి, మనం ఫుడ్ తీసుకునే ప్లేట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. రుచిగా ఉండాలి, అదే టైంలో మన హెల్త్కి కూడా చాలా చాలా హెల్ప్ అవ్వాలన్నమాట. సో మనము మామూలుగా పరాటా అనగానే ఆలు పరాటా, గోబీ పరాటా ఇలా ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ పరాటా డిష్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అన్నమాట. ఎస్, మరి ఆ డిష్ గురించి మాట్లాడుకునే ముందు ఒక సూపర్ ట్రాక్ అయితే విందాము. ట్రాక్ తర్వాత నేనైతే చెప్పేస్తాను. వీటిని ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

ಎಸ್, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనం వచ్చేసాము 8:00 సెగ్మెంట్లోకి. అంటే మంచి బ్రేక్ఫాస్ట్ గురించి

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయం. ఎస్, మరి స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు దాటిపోయి అలా 24 సెకండ్స్ కూడా దాటిపోయి 30 సెకండ్స్ వైపు పరిగెడుతూనే ఉందన్నమాట. మరి మార్నింగ్ మీరైతే పరిగెత్తారో లేదో తెలియదు, కానీ నేనైతే సూపర్ ఫాస్ట్గా రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ, ఎందుకంటే సాంగ్స్తో మాటలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఎస్, మరి బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది. మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి కూడా లిటిల్ ఇంట్రడక్షన్ అయితే నేను ఇచ్చేసాను, సో మిస్ అవ్వకుండా వినేసేయండి. మనము మామూలుగా అవకాడోని చూడగానే సలాడో, శాండ్విచ్ో, లేకపోతే టోస్టో, ఇలా అవే గుర్తుకొస్తాయి. కానీ అవకాడోతో మన ట్రెడిషనల్ ఇండియన్ ఫేవరెట్ పరాటా కూడా చేసుకోవచ్చు అని మీకెప్పుడైనా అనిపించిందా? ఎస్, మరి అనిపించకపోతే ఈరోజు నేను మీకు ఆ రెసిపీని డీటెయిల్డ్గా చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి అవకాడోని వీట్ ఫ్లోర్తో కలిపి కొన్ని స్పైసెస్ యాడ్ చేసి టేస్టీ టేస్టీ పరాటాని చేసేసుకోవచ్చు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్పేస్తాను. ఏంటి అని అంటే, బాగా పండిన అవకాడో ఒకటి అనమాట, వీట్ ఫ్లోరు సుమారుగా 1½ కప్, కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం కొంచెంగా తీసుకోవాలి. దాని తర్వాత అల్లం తురుము, జీలకర్ర, కారం, పసుపు, ధనియాల పొడి, లెమన్ జ్యూస్, ఉప్పు, నెయ్యి లేదా నూనె, వీటన్నింటిని మీరైతే రెడీ చేసేసుకోండి. మరి ప్రాసెస్ ఎలా చేయాలి, దాని న్యూట్రిషన్ వాల్యూస్, ఇవన్నీ నేను తప్పకుండా మీకు చెప్పిస్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచే స్వాతి శరత్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ విన్న తర్వాత మాట్లాడుకుందాం.

0: ಎಸ್ ಮರಿ, ಅದು ನನ್ನ ಸ್ವಾಮಿ ನಿತ್ಯಾ ಮೀನನ್ ಪಾಡಿನ ಇಷ್ಕ್ ಮೂವಿ ನುಂಚಿ ಸೂಪರ್ ಟ್ರ್ಯಾಕ್ ಐತೆ విన్నారు కదా. చిన్న ప్రోమో వస్తుంది, ప్రోమో తర్వాత నేనైతే రెసిపీని చెప్పిస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ప్రోగ్రామ్ డాక్టర్ మైక్ పర్ సిల్సిలే కే తహత్ కల్ రాత్ యని 14 అగస్ట్ 2026 కో आप सुन सकते हैं डॉक्टर आयशा सलमा गायनेकोलॉजिस्ट से लिया गया इंटरव्यू पोस्ट डिलीवरी प्रिकॉशंस पर. सामाई सुनना न भूलें डॉक्टर साहिबा के जरीन मशवरे सिर्फ और सिर्फ आकाशवाणी 101.9 एफएम रेनबो पर उर्दू प्रोग्राम नैरंग में.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి మనం మాట్లాడుకుంటున్నాము సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే అవకాడో పరాటా. ఎస్, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశాను. మరి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసుకొని ముందుగా అవకాడోని మధ్యలో కట్ చేయాలి. కట్ చేసి అందులో ఒక సీడ్ ఉంటుంది కదా, చిన్న బాల్ సైజ్లో, ఆ సీడ్ని తీసి పక్కన పెట్టేసి ఆ పల్ప్ ఉంటుంది కదా, స్పూన్తో నీట్గా ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫోక్ స్పూన్తో మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో దీనిలో వెంటనే కొద్దిగా లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ ఎందుకు అని చిన్న డౌట్ వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఇది టేస్ట్ ఇవ్వడంతో పాటు మనం కట్ చేసిన అవకాడో అనేది బ్రౌన్గా అవ్వకుండా కొంతవరకు తగ్గిస్తుంది అనమాట. సో వెంటనే మనం కాస్త లెమన్ జ్యూస్ అయితే అందులో పిండేసుకోవాలి. తర్వాత మ్యాష్డ్ అవకాడోలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులో మనము మన అంటే పరాటా అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది కదా, హోల్ వీట్ అయితే కావాలి దానికి. ఆ పిండినైతే అందులో వేసుకుంటూ మెల్లగా డోని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. సో మనము పరాటా అనగానే పిండి పోసేసి వాటర్ పోసేసి డోని ప్రిపేర్ చేసుకుంటాం, అలా కాకుండా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్లోనే పిండి వేసేసి వాటర్ వేయకుండా ఫస్ట్ దాన్నైతే మనం మొత్తం దగ్గరికి చేసుకోవాలన్నమాట. అవకాడోలో ఉండే మాయిశ్చర్, ఫ్యాట్ ఉంటాయి కాబట్టి ఆ డో అనేది సాఫ్ట్గా తయారవుతుంది. సో అది చేసే ప్రాసెస్లో అవసరమైతే మాత్రమే ఒక లిటిల్ లిటిల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకొని దానికి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే అది మొత్తం దగ్గరికి వచ్చేసి సాఫ్ట్గా అది ప్రాసెస్ అవుతుంది. ఎస్, ఈ కాస్త అంటే ఆ 10 మినిట్స్ బ్రేక్ అన్నారు కదా, అంత 10 మినిట్స్ బ్రేక్ అక్కర్లేదు. కానీ మనమైతే ఒక సూపర్ ట్రాక్ అయితే వినేసేద్దాం. విన్న తర్వాత మిగతా ప్రాసెస్ నేను చెప్పేస్తాను. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయమ్మరి. మనం మాట్లాడుకుంటున్నాము సాఫ్ట్ అండ్ టేస్టీ హెల్దీ అవకాడో పరాటా గురించి. ఎస్, మరి ఇదంతా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఆ డోని తీసుకొని, ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని, కొద్దిగా డ్రై ఫ్లోర్ని యూజ్ చేసి పరాటా లాగా మనమైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఒక తవ్వ వేడి చేసి దానిపైన రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ లేదా ఘీ యూజ్ చేసి వాటిని పరాటాస్ లాగా చేసి పెట్టుకోవాలి. సో గోల్డెన్ స్పాట్స్ వచ్చినట్లయితేనే పరాటా అనేది టేస్టీగా ఉంటుంది. ఎస్, మన టేస్టీ అవకాడో పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని, ఈ పరాటాని దేంతో తీసుకోవచ్చు? యూజువల్లీ మనం పరాటా ఏదైనా చట్నీ కానీ, ముఖ్యంగా కర్డ్తో ప్రిఫర్ చేస్తామన్నమాట. ప్లెయిన్ కర్డ్ లేకపోతే కొరియాండర్ చట్నీ, టమాటో చట్నీ ఇలాంటి వాటికి ఖచ్చితంగా చాలా సూపర్గా టేస్టీగా మ్యాచ్ అవుతుందన్నమాట ఈ అవకాడో పరాటా అనేది. సో ప్రోటీన్ కొంచెం పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం మనం ప్లెయిన్ కర్డ్ లేదా ప్రోటీన్ రిచ్ రైతాతో తీసుకోవడం చాలా మంచి కాంబినేషన్. లేదు మామూలుగా సాఫ్ట్నెస్ కోసము మనము డైరెక్ట్గా తింటాము అంటే అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. కానీ మనకు అవకాడోలో సహజంగానే ఫ్యాట్ ఉండడం వల్ల ఆ డో అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీనికి ఆయిల్ కానీ ఘీ కానీ అంత ఎక్కువగా పట్టదన్నమాట. సో నార్మల్గానే మనం చేసేసుకోవచ్చు దీన్ని. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. హోల్ వీట్ ఆటా నుంచి కూడా మనకు కార్బోహైడ్రేట్స్, ఫైబర్ లభిస్తాయి. ఇంకా ఇందులో ఏమేమి న్యూట్రిషన్స్ ఉంటాయో దాని గురించి కూడా మాట్లాడుకుందాము సూపర్ ట్రాక్ అయితే విన్న తర్వాత. ఎస్,

ఎస్, మరి టేస్టీ అయిన పరాటా గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది కర్డ్తో తీసుకుంటే మనకు ప్రోటీన్ ప్లస్ కాల్షియం కూడా యాడ్ అవుతుందన్నమాట. 2 మీడియం అవకాడో పరాటాస్ తక్కువ నూనెతో తయారు చేసినప్పుడు మనకు క్యాలరీస్ 350 to 450 calories వస్తాయన్నమాట. అందులోనే 50 to 60 grams కార్బోహైడ్రేట్స్, 9 to 12 grams ప్రోటీన్, 10 to 13 grams ఫైబర్, 14 to 20 grams ఫ్యాట్, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అవకాడోలో హెల్దీ ఫ్యాట్ ఫైబర్ ఉన్నా కూడా ఇది హై ప్రోటీన్ ఫుడ్ అయితే కాదనమాట. అందుకే బ్రేక్ఫాస్ట్ అని మనం మరింత బ్యాలెన్స్గా చేసుకోవాలి అని అంటే దానికి కాస్త ప్రోటీన్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ తినేవాళ్ళైతే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పన్నీర్ బుజ్జు, ఇలా ఏదైనా సరే ఈ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే కనుక చాలా చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో హెల్దీ ఫుడ్ అంటే మనకు ఇష్టమైన ఫుడ్ని పూర్తిగా వదిలేయడం అయితే అస్సలు కాదనమాట. వాటిని కొంచెం స్మార్ట్గా తయారు చేసుకొని మనమైతే హెల్దీగా తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి సూపర్ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎస్, మరి మీరు కూడా ఏదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు అని నాకు తెలియాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్, ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది చల్లగా.

మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక చికిత్సలకు సహాయకారిగా నిలవాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఆరోగ్యం, మందులు లేని సమగ్ర విధానాలు అందించడంలో భారత్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి, వికసిత్ భారత్ ఎట్ 2047, జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. లోక్సభలో ఎంపీ గోడం నగేష్ తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానమిచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 16 నవోదయ విద్యాలయాలు, 37 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని, గత ఏడాది అక్టోబర్లో రాష్ట్రానికి మరో 4 కొత్త కేవీలను కేంద్రం మంజూరు చేసిందని మంత్రి తెలియజేశారు. ఎంపీ బలరాం నాయక్ కొత్త ఐఐటీల మౌలిక వసతుల విస్తరణపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజుందార్ సమాధానమిచ్చారు. ఐఐటి తిరుపతితో సహా 5 కొత్త ఐఐటీల మౌలిక వసతుల విస్తరణ కోసం కేంద్రం 11,828.79 కోట్ల రూపాయలు కేటాయించిందని, విద్యాసంస్థల్లో నైపుణ్యధారిత విద్యను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలు మెరుగుపరచడం కోసం అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలను 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలియజేశారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ మరిమ్మ. స్టూడియో క్లాక్ లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి అలా పరిగెడుతూనే ఉందన్నమాట. ఎస్, ఒక ఇంట్రెస్టింగ్ విషయాలైతే కొన్ని తెలుసుకుందాం మనం ఈ అవర్లో. సూర్యుడు ఉదయించే దేశం ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక టెక్నాలజీ కూడా పరుగులు తీసే దేశం అన్నమాట అది. సాంప్రదాయాలను అయితే గుండెల్లో దాచుకొని ఆధునికతతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేశం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, జపాన్. మరి బుల్లెట్ ట్రైన్ వేగం నుంచి సకురా పూల అందం వరకు, సమురాయిల చరిత్ర నుంచి రోబోటిక్స్ భవిష్యత్తు వరకు, జపాన్లో ప్రతి విషయం వెనుక ఒక ప్రత్యేకమైన కథ అనేది ఉంటుందట. మరి అలాంటి అన్ని ఆసక్తికరమైన విషయాలను అంత గ్రేట్ఫుల్గా ఉండే జపాన్ కంట్రీ ఎందుకు అంత గ్రేట్ఫుల్ అయింది, దేనివల్ల గ్రేట్ఫుల్ అయింది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అన్నది నేను ఈరోజు అయితే చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ತಂದಾಚೆ
1: ಸೂಪರ್ ಮಚ್ಚಿ
0: ತಂದಾಚೆ ತಂದಾಚೆ ಎಂಗ ವಿಟ್ಟು ತಂಗ ಚಿರಯವಂ ಕೈ

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి జపాన్ అనగానే టెక్నాలజీ మాత్రమే కాదు, అక్కడ ఉండే పీపుల్స్ అంటే వాళ్ళకి క్రమశిక్షణ కూడా ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ అన్నమాట. వాళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని రూల్స్ని మనం గనక ఫాలో అయితే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూసేద్దాము. అంటే సమయ పాలన, వాళ్ళు టైం ఏ పని చేసినా కూడా ప్రాపర్ టైమింగ్ అనేది ఉంటుందట. అంటే టైంకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ పిల్లలకి కూడా క్రమశిక్షణ, ఈ టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా నేర్పిస్తారట. అంటే టైంని గౌరవించడం, ఎవరినైనా కలవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు ప్రాపర్ టైంకి ఎగ్జాక్ట్ ఇంకా ముందే వెళ్ళి ఉంటారంట. కానీ అసలు లేట్ అనేది వాళ్ళ ఎవరి నుంచి కూడా ఆ లేట్ అనే పదమే రాదు. ఇక నీట్నెస్ అన్నమాట, మనం చేసిన చెత్తకు మనం వేసిన చెత్తకు మనమే బాధ్యులం కాబట్టి ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. అంటే వెట్ కంపోస్ట్ని వెట్లో, డ్రైని డ్రైలో వేసి ఆ చెత్తను కూడా అంటే మళ్ళీ రీసైక్లింగ్ దాన్ని చేసుకునేలాగా కూడా వాళ్ళు చేస్తారట. సో ఎక్కడ కూడా అపరిశుభ్ర అనేది లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటారు వాళ్ళు. ఎస్, ఇంకా మాట్లాడుకుందాము వాళ్ళ క్రమశిక్షణ గురించి. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఆలోచనలో వాళ్ళని ప్రోత్సహిస్తాయంట. అంటే ఇంట్లో వస్తువులు తగ్గించడం మాత్రమే కాదు, మన మనస్సులో అవసరం లేని ఆలోచనలను, ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి అని దీని అర్థం అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఫుడ్ వేస్టేజ్ అనేది అసలు అస్సలే ఉండదంట అక్కడ. జపాన్లో ఫుడ్ని ఎలాంటి వేస్ట్ చేయకుండా వాటిని చిన్న చిన్న పోర్షన్స్లో వివిధ రకాల ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారట. అంటే ప్లేట్లో మనకు చూడడానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటారు, అండ్ తీసుకున్న ఫుడ్ని కూడా వాళ్ళు చాలా స్లోగా తీసుకుంటారు, చాలా ఇష్టంతో కూడా తింటారట. తిన్న కొంచెం పదార్థమైనా సరే చాలా ఇష్టంగా స్లోగా అండ్ హెల్దీగా కూడా తింటారట. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నమాట. అంతేకాకుండా రోజువారీ జీవితంలో వాళ్ళకి బాడీ మూమెంట్స్, నేను మార్నింగ్ చెప్పాను కదా, శారీరక కదలిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఓన్లీ మార్నింగ్ వర్కౌట్ చేసాం కదా ఇంకెందుకులే అనేసి అలా కాకుండా, ప్రతి దానికి కూడా వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టేర్కేస్ యూజ్ చేయడము, వాళ్ళ పనులు వాళ్ళే చలాకీగా చురుకుగా చేసుకోవడము, రోజు కొంచెం సేపు కంపల్సరీ వాక్ చేయడము, ఎక్కడికైనా ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళేది ఉందంటే మ్యాక్సిమం వాళ్ళు వాక్నే ప్రిఫర్ చేస్తారట. ఇలా చిన్న చిన్న మార్పులే వాళ్ళకి పెద్ద పెద్ద చేంజెస్ ఇస్తాయన్నమాట. ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం. సూపర్ ట్రాక్ అయితే విందాం.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం జపాన్లో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. వాళ్ళు మినిమలిజంని ఫాలో అవుతారు, అంటే తక్కువలో సంతోషంగా ఉండడం, అవసరం లేని వస్తువులను ఎక్కువగా, అంటే వాటిని ఎక్కువగా పోగు చేసుకోకుండా అవసరమైన వాటితోనే సింపుల్గా ఎలా ఉండొచ్చు, ఎలా మనము హ్యాపీగా ఉండొచ్చు, అంటే మన సంస్కృతిలోని కొన్ని భావ

0: హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి చిన్న పని అయినా వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్గా, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారట. అంటే ఏదో పని చేసామా, వెళ్ళామా, వచ్చామా అన్నట్టు కాకుండా దాన్ని సరిగ్గా చేయడానికి వాళ్ళు వాళ్ళ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అలా ఉంటారట. అంటే రోజుకి 1% అయినా మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట. అంటే చిన్న చిన్నగా మనం స్టార్ట్ చేస్తూ ఉంటే అది పెద్ద చేంజెస్కి కారణమవుతుందన్నమాట. అంతేకాకుండా జీవితానికి ఒక అర్థం ఉండాలి అనేది వాళ్ళ భావన. జీవించడానికి ఒక కారణం లేదా జీవితంలో మనకు అర్థాన్నిచ్చే విషయం ఏదైనా ఉండాలి. అంటే మనకి ఇష్టమైన పని ఏంటి, మనకు బాగా నచ్చేది ఏంటి, ఇతరులకు ఉపయోగపడేది ఏంటి, ఇలాంటి విషయాలు కనుక ఆలోచిస్తే మనకు ఇంకా జీవితం పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ముందుకి సాగుతూనే ఉంటారు, ఆగకుండా. అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా సమాజంలో నిలబడాలి అన్నట్టు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వాళ్ళు ఏమంటారు, ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అంటే సమస్యలు రావడం అనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాటిని, వచ్చిన వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మాత్రం మన చేతుల్లో కంపల్సరీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫైట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా భావిస్తారనమాట. సో మనం జపాన్ నుంచి మనం నేర్చుకునే గొప్ప విషయం ఏంటి అంటే, జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడం కాదనమాట. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ని గనక మనం అలవాటు చేసుకున్నట్లయితే, అంటే టైంకి మనము వాల్యూ ఇవ్వడము, నీట్నెస్ని మెయింటైన్ చేయడము, మనం తినే ఫుడ్ని గౌరవించడం, ఇతరులను గౌరవించడము, ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే ఒక పెద్ద మార్పుకి మనకు కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయట. ఏమంటారు? ఎస్, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాము. సీత శ్రీరామ్ గారు పాడిన ఫలక్నమ్మ దాస్ నుంచి ఆ

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఎస్, మరి సూపర్ ట్రాపిక్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనం డైలీ చూసేవి, డైలీ యూజ్ చేసేవి, ఎందుకు అవి ఎలా వచ్చాయి, అది పుట్టడానికి కారణం ఏంటి, దీన్ని తయారు చేయడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని

వస్తువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం, ఐస్ క్రీమ్ కోన్ అది ఎందుకు ఐడియా వచ్చిందని నేను ఇంతకుముందు చెప్పాను అనమాట మీకు. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము. సూపర్ మార్కెట్కి వెళ్ళగానే మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఒక ట్రాలీని తీసుకుంటామన్నమాట మనం వస్తువులన్నీ కొనడానికి. మరి ఆ ట్రాలీని తీసుకున్నప్పుడు ఎందుకు ఆ ట్రాలీ అనేది స్టార్ట్ అయ్యింది, దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, బాస్కెట్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు అనమాట. మరి ఈ ట్రాలీ వెనుక ఉన్న కథ ఏంటో ఈరోజు నేను మీకు చెప్పిస్తాను. చాలా సింపుల్ అనమాట. సో ఆ స్టోరీ తెలుసుకునే కంటే ముందైతే ఒక సూపర్ ట్రాక్ విందాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: FM Rainbow 101.9.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ మార్కెట్లో యూజ్ చేసే ట్రాలీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, ఫస్ట్ అయితే వెళ్ళి ట్రాలీ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత ఆ ఒక రెండు మూడు వస్తువులే కదా అనేసి అలా వాక్ చేస్తూ చూస్తూ ఉంటాం అన్నమాట. తెలియకుండానే వన్ ఆఫ్టర్ అదర్ దాన్ని ఫుల్ చేసేస్తాము. ఇలా మీకు ఎప్పుడైనా అయ్యిందా? ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళకి అయింటుందన్నమాట. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ షాపింగ్ ట్రాలీని మనము ఎందుకు, ఎవరు కనిపెట్టారు, కనిపెట్టాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వచ్చింది అని? ఎస్, ఏంటి అని అంటే 1930స్లో స్టార్ట్ అయిందనమాట. 1930స్, ఎస్ టు బ్యాక్ అనమాట. అంటే 1930లో అమెరికాలో ఒక సూపర్ మార్కెట్లో అక్కడ చాలా చాలా పెద్ద పెద్దవిగా చేంజ్ అవుతున్న టైం అంట అది. అయితే అప్పట్లో కస్టమరు వాళ్ళు తీసుకున్న వస్తువులను ఓన్లీ బాస్కెట్స్ ఉండేవన్నమాట. ఆ బాస్కెట్లో వేసుకొని ఒక 4-5 ఐటమ్స్ తీసుకోగానే బాస్కెట్ అంతా నిండిపోయేదట. సో అయితే వాళ్ళు బాస్కెట్ నిండిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి అవసరమైనా కూడా వస్తువులని అబ్బా ఇంకా చాలే మళ్ళీ తీసుకుందాము, ఇంకేం తీసుకుంటాము అన్న ఇంటెన్షన్తో వెళ్ళిపోయేవారట. ఇదంతా ఆ షాప్ యజమాని గమనించాడనమాట. సో ఆ యజమాని పేరు ఏంటి అంటే సైల్వాన్ గోల్డ్మ్యాన్. ఎస్, ఆయన దీన్నంతా గమనించి దానికి ఒక సొల్యూషన్ని కనిపెట్టాడు, అదే ఈ ట్రాలీ. బట్ ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా దాన్ని స్టార్ట్ చేసి ఈ రూపాంతరానికి వచ్చిందో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, మరి బాస్కెట్లో మనం అలా వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 2-3 ఐటమ్స్కి అది బరువు అయిపోతుంది అన్నమాట. మరి మన గోల్డ్ మ్యాన్ అయితే మంచి ఐడియా చేశారు. ఏంటి అని అంటే, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు అని అంటే, ఒక ఫోల్డింగ్ చైర్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ చైర్ లాంటి మెథడ్, దానికి కొన్ని వీల్స్ పెట్టి అలా తోసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. దాన్ని ఇదేంటో అంత కంఫర్ట్గా లేదు అనేసి దాన్నే కొంచెం మాడిఫై చేసి ఇలా ట్రాలీలాగా చేశారనమాట. అలా అంటే 1937లో ఒక డిఫరెంట్ కొత్త సూపర్ మార్కెట్ కార్ట్స్కి ఒక రూపం వచ్చింది అనమాట ఆ ట్రాలీస్కి. అప్పటి నుంచి 1937 నుంచి స్టార్ట్ అయింది. సో గోల్డ్ మ్యాన్ స్టార్ట్ చేసిన ఈ ఐడియానే మనము ఇప్పుడు వాడుతున్నాము. మరి గోల్డ్ మ్యాన్ అక్కడ ఏం చేశాడు అని అంటే, ఇంట్రెస్టింగ్ మార్కెట్ స్టోరీ ఏంటి అని అంటే, అందరూ వాడుతున్నారు కదా, మనం కూడా ఒకసారి వాడి చూద్దాము అంటే కొంతమంది వాడడానికి షైగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అయితే ఆ షైనెస్ని పోగొట్టడానికి తను ఏం చేశాడు, దాన్ని వాడుతూ ఉన్నట్లు కొన్ని వీడియోస్ తీసి పెట్టడము, పోస్టర్స్ పెట్టడము, అలా చేసేసరికి ఒకరిని చూసి ఇంకొకరు స్టార్ట్ చేశారనమాట. ఓహో, దీన్ని వాడితే ఇలా కంఫర్ట్గా ఉంటుందా, ఇంత సులభంగా ఉంటుందా, ఇంత సౌకర్యంగా ఉంటుందా అని.

చేసి వన్ ఆఫ్టర్ అదర్ వాడడం స్టార్ట్ చేశారనమాట. అలా క్రమంగా షాపింగ్లోకి ఎంటర్ అవ్వగానే ట్రాలీని తీసుకొని దానిలో పిల్లల్ని కూర్చోబెట్టడం సరదాగా అలా బాగా అంటే అది ఇంకా రాను రాను స్టార్ట్ అయిపోయిందనమాట. సో మొదటి ట్రాలీ ఎప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1946లో స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు అదే ట్రాలీని మనము యూజ్ చేస్తున్నాము. సో ఇది ఒక పెద్ద షాపింగ్ సీక్రెట్ అనే చెప్పొచ్చు అనమాట. మనం షాప్కి కస్టమర్స్ ప్రాపర్గా రావాలి, మన షాప్ ప్రాపర్గా జరగాలి అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని మనం కంపల్సరీగా వాడాల్సి ఉంటుందన్నమాట. ఏమంటారు? ఎస్, ఇది ఇవాళ వందనం. మరి స్టూడియో క్లాక్లో టైం 9 అవర్స్ క్రాస్ అయిపోయి 55 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. సో నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంటెంట్తో. సో మీరు మాత్రం ఎప్పుడు కూడా హ్యాపీగా, హెల్తీగా అండ్ ఎనర్జెటిక్గా, పాజిటివ్గా ఉండండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్. మరి 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు, వార్తా ముఖ్యాంశాల అనంతరం నెక్స్ట్ షో కూడా రెడీగా ఉంది. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ యానిమల్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎవరెవరో అంటూ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటమ్ స్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్ట్రంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టివి సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సి పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన నిన్న 10 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా బీజేపీ ఈరోజు రాష్ట వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పాతబస్తీలో సామూహిక మాతేశ్వరీ ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముందు పలు ప్రధాన మహంకాళి ఆలయాల్లో పోతరాజుల స్వాగతాలు, భవిష్యవాణి రంగం కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. ఈ ఊరేగింపును తిలగించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు సర్వశిక్ష సమగ్ర శిక్షపై అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సర్వశిక్ష సమగ్ర శిక్ష కింద తెలంగాణకు 2025-26లో 1,086.41 కోట్ల కేంద్ర వాటా విడుదల చేశామని, రాష్ట్రంలో 736 కేజీబీవీలు మంజూరయ్యాయని మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు 396.57 లక్షల రూపాయలు, ఎక్స్చేంజీల అనుసంధానానికి 350 లక్షలు కేంద్రం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి టాప్ 8లో నిలిచే జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ గెలుపుతో ఆఫ్ఘన్ వన్డే ర్యాంకింగ్స్లో తన 8వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ರಾಷ್ಟ್ರ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಲ್ಲು ಭಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಕ, ಪ್ರಸಿದ್ಧ ಬ್ಯಾಟರಿ ಸಾಂಕೇತಿಕ ಸಂಸ್ಥ ಕ್ವಾಂಟಮ್ ಸ್ಕೇಪ್ ಕಾರ್ಯಾಲಯಾನ್ನಿ ಸಂದರ್ಶಿಸಿದರು. ಸಂಸ್ಥ ಸಿಇಒ ಡಾಕ್ಟರ್ ಶಿವರಾಮ್‌ತೋ ಭೇಟಿ ಅಯ್ಯಿ ರಾಷ್ಟ್ರంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకెటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకెటికి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను మెరుగుపరిచేందుకు అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలకు 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: accountability. He said bringing placards and banners into the House is not in accordance with parliamentary decorum.
1: सदन में चर्चा हो, प्रश्नकाल हो और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार.
0: The speaker expressed concern over repeated disruptions, saying that he is personally saddened over the continuous disruption in the house. As the pandemonium continued, the speaker adjourned the house till 2 p.m. The proceedings of the Rajya Sabha have resumed after being adjourned till 12 p.m. The government has notified 11 more international ports enabling e-visa holder foreigners to enter India. The Home Ministry said it includes 9 land ports and 2 airports. This includes airports at Bhopal and Tirupati and land ports at Attari and Agartala. The Ministry said the addition of ports further enhances the attractiveness and utility of electronic visa. It noted that India provides approximately 95% e-visa applications in less than 72 hours. The India Meteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall in Rajasthan and West Madhya Pradesh for today. Meanwhile, rain has been occurring intermittently across most parts of Himachal Pradesh since last night. A report.
2: Continuous rainfall across Himachal Pradesh has affected normal life. As many as 106 roads remain blocked due to landslides at several places, while 66 transformers and 19 drinking water supply schemes have also been affected. Concerned departmental teams are working to restore these essential services at the earliest. Meanwhile, the Meteorological Centre Shimla has issued an orange alert for rainfall in 3 districts, Kangra, Sirmaur and Mandi, during the next 24 hours. A yellow alert for heavy rainfall has also been issued for 6 other districts. The administration has urged people to exercise caution in view of the possibility of heavy rainfall. Ritesh Kapoor, Akashwani News, Shimla.
0: At least 132 people were killed after a powerful 7.4 magnitude earthquake hit western Colombia yesterday. More than 570 others have been injured, according to the U.S. Geological Survey. The epicenter of the quake was near San Jose del Palma in the Chocó region, about 400 kilometers west of the capital, Bogota. The quake damaged hundreds of buildings and trapped several people under debris. We have news just in. The Rajya Sabha has been adjourned till 2 p.m. India has made a strong start at the Under-23 Commonwealth Fencing Championship in Lagos, Nigeria, winning 17 medals, including 4 gold on the opening day. The Indian contingent has secured 4 gold, 4 silver and 9 bronze medals. Benchmark domestic equity indices were trading around 0.5% lower in forenoon trade today. The Sensex slipped 431 points to 78,111, while the Nifty dropped 135 points to 24,449 when reports last came in. And with that, we end this news bulletin.
3: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi, one that in the ante. We are in Hello Rainbow Show, the caller show, phone-in shows, and phone lines are live. And the topic is, Meeru, if you could go back in time and give one piece of advice to your younger self, what would you see? And అప్పుడు మనకి తెలియని చాలా థింగ్స్ ఇప్పుడు లైఫ్ నేర్పించింది కదా మనకి. సో మేబీ యుడ్ సే డోంట్ ఓవర్ థింక్, ఎంజాయ్ ద మూమెంట్, ఆ ఒక్క పర్సన్ ఒపీనియన్ గురించి అంత టెన్షన్ పడకు అని ఇవేవో ఉంటాయి కదా. సో మీరు మీ చిన్నప్పటి మీకు ఒక అడ్వైజ్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఏమిస్తారు? సో మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003004023234821 అండ్ 0402970475. ది లైన్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ కాల్.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఈజ్ ఆర్జే శ్రీ వైష్ణవి. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, లైన్లోకి తీసుకుందాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే రమణయ్య గారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు టాపిక్ విన్నారా?
2: చెప్పాము మళ్ళీ ఒకసారి.
1: సరే, మీరు మీ చిన్నప్పటి, మీకు చిన్నప్పుడు మీరు ఎలా

0: ఉండేవారో గుర్తుందా? సో ఇప్పుడు మీరు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, సో ఈ
1: అవును.
0: ఎక్స్పీరియన్స్డ్ రమణయ్య గారు మీ చిన్నప్పటి రమణయ్య గారికి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు?
1: తమాషగా క్వశ్చన్ లే.
0: అవును సార్, చెప్పండి.
1: చిన్నప్పటి రమణయ్య అంటే చిన్నప్పుడు కొంచెం అల్లరిగా తిరుగుతాను నేను,
0: ఓకే,
1: కొంచెము శ్రద్ధ లేకుండా తిరుగుతా ఉన్నాను.
0: ఓకే,
1: ఆ శ్రద్ధ అనేది లేకుంటే ఇప్పుడు, ఆ శ్రద్ధ ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. ఇప్పుడు ఇప్పుడు శ్రద్ధ కావాలనుకుంటే ఏజ్ అయిపోయినాక శ్రద్ధకు ఏం కుదరదు ఇంకా. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ పిల్లలు శ్రద్ధగా ఉండేది నేర్చుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా పాటించాలా, శ్రద్ధగా వినాలా, శ్రద్ధగా చదువుకోవాలనే ఉద్దేశంతో శ్రద్ధ అనేది ఉండాలని కోరుకుంటానమ్మా నేను.
0: అవునండి,
1: ప్రతిదీ శ్రద్ధ అనేది ఉండాలా, ఆ శ్రద్ధ లేకపోతే మనిషి ఇబ్బంది పడతారు అన్నమాట. కాబట్టి ప్రతి మానవుడు కూడా శ్రద్ధతో మెలగాలని చెప్పేసి నేను, నువ్వు చెడిపోయినావు శ్రద్ధ లేక అని నేను నేనే ప్రశ్నించుకుంటాను అన్నమాట.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. చెప్పండి.
1: ఇంకోటి ఒక సెకండ్. మన మెహర్ బాబు గారు బాగా చాలా చక్కగా హిందీ మాట్లాడతారమ్మా, ఆయన ఆయన ఆయనకు నా ఆశీర్వాదాలు.
0: ఓకే అండి, తను వింటుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. దట్స్ రమణయ్య గారు. ఓకే, మీరు కూడా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003, 0402323484 అండ్ 0402970475. ది లైన్స్ ఆర్ ఓపెన్.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ప్రస్తుతం అయితే బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే సార్, టాపిక్ విన్నారా?
0: నమస్కారం. విన్నానమ్మా. చిన్నప్పుడు అంటే చాలా చిన్నగా, అంటే కొంచెం ఒకటి రెండు తరగతులు వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చేసి బావుల దగ్గరికి వెళ్ళేవాడు, చేతులు బావులే, అందరం మొత్తం బట్టలు లేకుండా స్నానాలు చేసుకునేవాళ్ళు. అప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండేవి కాదు. లంగాగా స్నానాలు చేసేవాళ్ళకి గెంతుకుంటున్ను. దాని తర్వాత కొంచెం పెద్దగా అవుతున్నాం, తెలివితేటలు వస్తున్నాయి అనేటప్పటికీ రాత్రులు ఏం చేసేవారు అంటే, మా వాళ్ళు ఒకరినొకరు తెలియకుండా మీసాలు రాసేవారు పెన్నతో, మూతి మీద మీసాలు గెడ్డాలు వేసేవారు పెన్నతోనే. తెల్లవారులే చూసుకుంటే అరే నీకు వచ్చేసాయంటే నీకు వచ్చాయి, నీకు మీసాలు ఉన్నాయంటే నీకు మీసాలు, ఒకళ్ళకొకళ్ళు అనుకునే వాళ్ళమే. అలా గడిచిపోయింది. తర్వాత తర్వాత అని ఆ భగవంతుడు నడిపిస్తూనే ఉంటాడు అని నిన్ను. ఓకే, థ్యాంక్ యూ. ఓలేడు ప్రభాకర్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. దాట్స్ ప్రభాకర్ రావు గారు. ఫలస్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం లైన్లోకి. ఓ నో, కట్ అయిపోయింది. సో పర్లేదు, ప్లీజ్ ట్రై కాలింగ్. ది నెంబర్స్ ఆర్ 0402323000, 0402323482 1 అండ్ 0402970475.

0: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి అండ్ మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో.
1: హలో వైష్ణవి గారు, బాగున్నారా?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఓలేటి ప్రభాకర్ రాను.

0: FM Rainbow 101.9.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9. ದಿಸ್ ಇಸ್ ಆರ್ ಜೆ ಶ್ರೀ ವೈಷ್ಣವಿ ಅಂಡ್ ಮನ್ತೋ ಮಾತಾಡಕ್ಕೆ ಕಾಲರ್ ರೆಡಿಗಾ ಉನ್ನಾರು. హలో
2: హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం శ్రీవర్షిణి మేడం
1: గుడ్ ఆఫ్టర్నూన్ సర్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: హౌ ఆర్ యు మేడం
1: ఫైన్ సర్ మీరు ఎలా ఉన్నారు
2: నేను కూడా వెరీ వెరీ ఫైన్ అండి అండ్ హ్యాపీ మేడం ఓం శాంతి నమస్కారం అండి నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి
1: ఓకే అండి టాపిక్
2: నిన్న వచ్చారు వైష్ణవి గారు ఈ రోజు వచ్చారు శ్రీవర్షిణి గారు
1: అవునండి
2: ఇకపోతే అండి మా రవణయ్య అన్నయ్య గారు మన కాలర్స్ ఎఫ్ఎం రెయిన్బో కాలర్స్ అందరిలో కూడా కొంచెం పెద్ద వయసు వారే
1: అండి
2: పెద్ద వయసు వారిని గౌరవించాలని మంచిగా సంతోషంగా మాట్లాడితే వారు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఇంతకు ముందే నా పేరు కూడా ప్రస్తావించారండి
1: అవునండి
2: అయితే అండి ఇలాగే చేస్తా ఉండాలండి నన్ను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలండి నేనైతే బ్లైండ్ పర్సన్ అండి నేను బ్లైండ్ పర్సన్ లా నేను అలా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీలో ఉన్నానండి మేడం డ్యూటీ 6:00 మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు నాకు డ్యూటీ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ అండి అయితే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానండి చిన్నప్పుడు చోటే బచ్పన్ మే మెహర్ బాబాకు అభి మెహర్ బాబుకు బహుత్ ఫరకే మేడం చోటే బచ్పన్ మే బోలేతో చింతా నైరాత టెన్షన్ నైరాత మేడం పడాయి కత్తే స్కూల్ కు చేస్తే జగడా కత్తే దూసరా లడకలకు మార్కే ఇళ్ళకు పప్పాలకు లేకపోతే మేర గారు ఐసా ఐసా చల్కే రాత మేడం అది అయితే మేరకు తిక్తానై మేడం బిల్కుల్ నై తిక్తా మేడం భగవాన్ కు ప్రార్థన కత్తే రాత మేడం మేనై మేరాలయ్యేనై సబ్లోకి అచ్చారహనా బోల్కే ప్రార్థన కత్తు మే సబ్ ఆ భగవాన్ కు శంకర భగవాన్ కు ప్రార్థన కత్తే మేడం సబ్లోకి అచ్చారహన మేడం మే ఎక్కడ అచ్చారహతే నై మేడం సబ్లోకి అచ్చారహన రమణయ్య అన్నయ్య గారు శ్రీనివాసరావు గారు ఓలేడి ప్రభాకర్ రావు గారు నరసింహారెడ్డి గారు మా మురళీ తమ్ముడు అందరూ కూడా మంచిగా ఉండాలి మేడం హ్యాపీ బోనాలి
1: మేడం సో మీరు కూడా మీ చిన్నప్పటి వర్షన్స్ ఆఫ్ యువర్ సెల్స్ కి మన అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కాల్ అస్ ఆన్ నెంబర్ 0402323-0030 0402323-48211 అండ్ 0402970475 అండ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. So the time in the studio clock is almost 1:50 PM and షో అంటే టైం వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే ఆర్జే రేణు గారు కూడా రెడీగా ఉన్నారు ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. అండ్ మనం కూడా ఇవాళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాము, డిజిటల్ ఆంటర్ప్రీనర్షిప్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ ద వర్త్ ఎవ్రీ పెనీ స్ప్లోర్జెస్ గురించి మాట్లాడుకున్నాము. సో మీకు ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయని, ఈవెన్ ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఐల్ బీ బ్యాక్ someday with another beautiful information with you. So stay tuned to FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: ಹೆಲೋ, నమస్కారం నమస్కారం నమస్కారం. ఈ మధ్యాహ్నం చక్కటి వేళ మీ పనుల్లో, మీ ప్రయాణాల్లో, మీ ఇంటి సందడిలోనూ మీకు తోడుగా ఉండటానికి వచ్చేసింది ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం అంటూ మీ జీవితంలో మరిన్ని రంగులు, అందమైన పాటలు, చిరునవ్వులు తీసుకొచ్చే మీ హార్జే రేణు నేను. ఈరోజు షోలో ఏమేమి ఉన్నాయో తెలుసా? హైదరాబాద్కి ప్రత్యేకమైన జ్ఞాపకాలు, మన తెలంగాణ రుచుల గుమగుమలు, మన ఆరోగ్యం గురించి ఉపయోగకరమైన విషయాలు, అంతేకాదు మీ మూడ్ని మరింత హ్యాపీగా మార్చే చక్కటి పాటలు. మరి ఈ 4 గంటలు కేవలం రేడియో వినడం కాదు, మాట్లాడుకుందాం, నవ్వుకుందాం, తెలుసుకుందాం, కలిసి ఈ సమయాన్ని రంగులమయం చేసుకుందాం. అందుకే ఎక్కడ ఉన్నా మీ వాల్యూమ్ కాస్త పెంచండి, మీ మనసు మాత్రం కాస్త రిలాక్స్ చేయండి. ఎందుకంటే మీతో నేను, నాతో మీరు, మనందరితో ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. నేను మీ ఆర్జే రేణు. లెట్స్ మేక్ ది ఆఫ్టర్నూన్ రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. హలో, నమస్కారం తెలంగాణ స్పెషల్స్ జష్నే హైదరాబాద్కి. ఈరోజు మీకు ఇష్టమైన ఎఫ్ఎం 101.9లో నేను వంటగదిలో ఆవాలు చిటపటలాడుతూ, కరివేపాకు పరిమళం వస్తూ, పచ్చిమిర్చి గుమ్ములు ఆడుతూ ఉంటే అమ్మో ఆకలి మొదలైపోతుంది అనుకోండి కదా. ఆల్రెడీ అందరూ లంచ్ చేసి ఉంటారు, ఇంకా కొంతమంది చేయాల్సిన వాళ్ళు కూడా ఉండింటారు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వంటకం కూడా అలాంటిదే. చాలా సింపుల్, చాలా రుచికరం. ప్యాకెట్లో దొరికే ఫ్యాన్సీ స్నాక్స్ కావు, మన ఇంటి వంటగదిలో తరతరాలుగా వస్తున్న తెలంగాణ పరిమళాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్న శనగగూడాలు. శనగగూడాలు, శనగగుగ్గిళ్ళు, శనగ తాలింపు, పేరు ఏదైనా రుచి మాత్రం అదిరిపోతుంది. చెప్పా కదా, పేరు చాలా సింపుల్ కానీ రుచి మాత్రం అదిరిపోతుంది అని.

0: ರೈನ್ಬೋ 101.9.
1: నేను అజ్జేరిను, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ముందుగా అసలు ఈ గుడాలంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రధానంగా నల్ల శనగలు లేదా దేశీ శనగలు నానబెట్టి ఉడికించి ఆ తర్వాత తాలింపుతో కలిపి తయారు చేసే వంటకం ఇది. కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో దీన్ని గుడాలు అని పిలుస్తారు. తెలుగు ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల గుగ్గిళ్ళు లేదంటే తాలింపు శనగలు అని పేర్లు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఒక వంటకానికి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. పేరు మారుతుంది, రుచి కొంచెం మారుతుంది, కానీ ఆ రెసిపీ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. అదే శనగగుడాలు కూడా. అయితే అసలు ఏంటి, దీని ఎక్కడి నుంచి మొదలైంది ఈ రెసిపీ అండ్ హిస్టరీ ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు ఆర్జే రేణుతో.

0: ఓకే ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. జేష్ని హైదరాబాద్ వింటున్నారు. శనగగూడలు అసలు ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదట తయారు చేశారు అనే దానికి ఖచ్చితమైన వ్యక్తి, ఒక సంవత్సరం లేదా గ్రామం మూలంగా చెప్పే చారిత్రక ఆధారం అయితే మనకు లేదు. అందుకే దీనికి ఒక నిర్దిష్ట వ్యక్తి కనిపెట్టిన వంటకం అని చెప్పడం కంటే దక్షిణ భారతదేశంలో పప్పుధాన్యాలను ఉపయోగించే సాంప్రదాయ వంటకాలలో భాగంగా తరతరాలుగా అభివృద్ధి చెందిన వంటకంగా చెప్పడం సరైంది. తెలుగు వంటల్లో శనగలు, అలసందలు, ఉలువలు వంటి పప్పుధాన్యాలతో తాలింపు చేసే గుగ్గిళ్ళు ప్రసిద్ధి. ఇక ఆలయాల్లో, పూజల్లో నైవేద్యంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మన పూర్వీకుల వంటల్లో రుచి మాత్రమే కాదు, పోషకాహారం కూడా ఉండేది. అందుకే ఆ వంటకం అంత గొప్పగా ఉండేది, వాటి గొప్పతనం గురించి ఇప్పటి వరకు చెప్పుకునేలాగా చేసింది. ఇక పూజలు పండుగలతో అనుబంధం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన తెలంగాణలో పండుగ అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు మాత్రమే కాదు, దేవుడికి నైవేద్యం పెట్టడం కూడా మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. శనగ గుగ్గిళ్ళను గణేష్ చతుర్దశి, వరలక్ష్మి వ్రతం, నవరాత్రులు ఇలాంటి సందర్భాల్లో నైవేద్యంగా తయారు చేస్తారు. అన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు ఉన్న చోట ఈ గుగ్గిళ్ళు అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇక ఇంతగా మనం చెప్పుకుంటున్నాం కదా, అసలు ఎందుకు ఇంత ఇష్టపడుతూ ఉంటారు శనగ గుగ్గిళ్ళు అంటే? అటు ప్రసాదంగా అయినా లేదు, ఏదైనా ఫంక్షన్స్లో అయినా, తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో అనంటే నెక్స్ట్ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly, every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam, Telangana's heartbeat on air.

సో సింపుల్, అందుకే సాత్వికం అలాగే పోషకమైంది కూడా. ఏంటది ఇవాళ మనం మాట్లాడుకుంటున్న గుడాల గురించి చెప్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే శనగలు. సరే, మరి శనగలు

ఎలా తయారు చేస్తారు, తాలింపు ఎలా పెడతారు అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు. ఎందుకంటే వంట చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా ఇది ఎలా తయారు చేస్తారని తెలుసు. కానీ దీన్ని మనం ఇంతగా ఆదరిస్తున్నాము అంటే మరి రేపు రెల్లుండి నుంచి శ్రావణం స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక రకంగా ప్రసాదాలు అనేవి చేస్తూ ఉంటారు. అందులో తొందరగా అయిపోవాలి అనుకునే వాటిలో ఫస్ట్ గుర్తొచ్చేది ఈ శనగగూడ.

0: ఉంటుందా అంటే లేదు. కానీ అంత సింపుల్గా తీసి పారేయద్దు. ఇందులో పోషకాహార నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే, శనగల్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పి. అయితే ఇంకా శనగగూడల్లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. అందులో మనకి తెలిసింది ఈ నల్ల శనగలు, తర్వాత ఇప్పుడు కాబూలి శనగలతో కూడా ఈ నైవేద్యం చేస్తూ ఉన్నారు. జస్ట్ నల్ల శనగలు, తాలింపు, కరివేపాకు, మిరపకాయ వీటితో చేసేది శనగగూడాలు. తర్వాత కొబ్బరి శనగగూడాలు కూడా ఉంటాయి. అవి ఎట్లా అంటే, ఫైనల్గా తాజా కొబ్బరి తురుము వేయడం. ఇక తర్వాత నిమ్మ శనగగూడాలు ఉంటాయి. ఇవి చివరిలో కొంచెం నిమ్మరసం పిండితే చక్కటి పులుపు, రుచి బాగుంటుంది. కొత్తిమీర కూడా చల్లితే. ఇక పచ్చిమిర్చి శనగగూడాలు అనేవి, పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే కాస్త స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఇది అసలైంది మిక్స్డ్ గుగ్గిళ్ళు. ఇవి శనగలతో పాటు అలసందలు, పెసర్లు, ఇతర పప్పు ధాన్యాలు కలిపి చేయొచ్చు. గుగ్గిళ్ళను శనగలు, అలసందలు, ఉలువలు వంటి వాటితో కూడా తయారు చేస్తారు. అందుకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే శనగల తర్వాత ప్లేస్లో ఎక్కువ మంది ఇష్టపడేదంటే అలసందలు, తర్వాత ఉలువలు. ఇవి ఎక్కువగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తూ ఉంటారు. ఒకే గుడాలు, ఎన్నో రుచులు, అదనమాట సంగతి. జష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జరీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రైన్ బొత్తు జీవితం రంగులమయం.
1: FM Rainbow 101.9.

0: ఇంతకీ ఆరోగ్యానికి ఏంటి బెనిఫిట్స్ అంటారా? మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు జెష్నే హైదరాబాద్. ఈ గుడాలు అనేవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అంటే తెలుసుకుందాం. మరి అసలైన ముఖ్య విషయం చెప్పాలి, రుచితో పాటు ఆరోగ్యానికి ఏమిస్తుంది అనే విషయం గురించి. శనగల నుంచి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎందుకు అంటే శనగలు మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫైబర్ కలిగిన పప్పుధాన్యం. అందుకే శనగగుడాలు ఒక మంచి స్నాక్గా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రోటీన్ అందుతుంది, ఫైబర్ ఉంటుంది, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. పప్పుధాన్యాల ద్వారా వివిధ రకాల పోషకాలు కూడా మనకి అందుతాయి. అంటే నూనె ఉప్పు ఎక్కువగా వేయకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఒక చిన్న జ్ఞాపకం చెప్పరా, అమ్మమ్మల వంటగది జ్ఞాపకం. మన అమ్మమ్మలు నానమ్మలు ఒక విషయం బాగా చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఎలా అందించాలి అని. అందుకే వాళ్ళ వంటల్లో పప్పులు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా ఉండేవి. శనగగుడాలు కూడా అలాంటి వంటకాలలో ఒకటి. ఒక కప్పు శనగలు, కొద్దిగా నూనె, కొన్ని మసాలాలు, అంతే. ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చక్కటి స్నాక్ తయారవుతుంది. తెలంగాణ పల్లె జీవనంతో అనుబంధం. తెలంగాణ పల్లెల్లో వంటకం అంటే కేవలం రుచే కాదు, అది ఒక జీవన విధానం. పొలాల్లో పండిన పప్పుధాన్యాలు, ఇంట్లో నిల్వ చేసుకున్న ధాన్యాలు, మిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ కలిపి కుటుంబానికి సరిపడా వంటకాలు తయారు చేసేవాళ్ళు. అందుకే మన సాంప్రదాయ వంటకాల్లో చాలా వరకు సింపుల్ ఇంగ్రీడియంట్స్, స్ట్రాంగ్ ఫ్లేవర్, గుడ్ నరిష్మెంట్ అనే సూత్రాన్ని చూపిస్తూ ఉంటాయి.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, శనగగుడాలు పేర్చినదే కానీ కథ పెద్దదే. పల్లె వంటగది నుంచి పూజా నైవేద్యం వరకు అమ్మమ్మ

చేతి వంట నుంచి ఈరోజు ఆరోగ్యకరమైన స్నాక్ వరకు శనగగుడాలు మన ఆహార సంస్కృతిలో ఒక చక్కటి భాగం. మీ ఇంట్లో శనగగుడాలు ఎలా తయారు చేస్తారు? కొబ్బరి వేస్తారా, నిమ్మరసం వేస్తారా, పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తారా, లేదా మీ అమ్మమ్మ స్పెషల్ రెసిపీ ఏదైనా ఉందా? మాతో కూడా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ప్రతి ఇంటి వంటకానికి ఒక కథ ఉంటుంది, ప్రతి కథలో మన సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతిలో మన తెలంగాణ రుచి ఉంటుంది. అందుకే ఏం చేసినా కూడా మనం అందులో ఉన్న రుచిని మర్చిపోవద్దు, సంస్కృతిని అంతకంటే మర్చిపోవద్దు. మీరు వింటున్నారు జష్న్ హైదరాబాద్, నేను ఆర్జరేను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో
2: వినండి. మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు. మరోసారి మన తెలంగాణ ప్రత్యేక వంటకంతో కలుద్దాం. మరి అంతవరకు మీరైతే రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, మన సాంప్రదాయ వంటలను తరువాతి తరాలకు అందించండి. ఇవాల్టి జష్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకున్న గుడాలు మీకు ఎలా అనిపించాయో చెప్పడం మాత్రం మర్చిపోదు. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ విన్న తర్వాత డబుల్ కమీటాలో బోల్డ్ అనే విషయాలు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈవేళ ఎన్డీఏ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్షాలు చర్చకు దూరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టగా మూచువాణి ఓటు పద్ధతిలో బిల్లు పాస్ అయింది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజుల పాటు పొడిగించింది. వరుస సెలవుల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువును 15 తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమాన్ అవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాక 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి పుట్టుక

తో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు ప్రారంభం చేస్తుంది. దీనికోసం పాత మెడికల్ రిపోర్ట్స్తో సోమవారం నుంచి శనివారం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: ఏమైంద్ర
1: బాధక ఉంది
0: నాకు లేని బాధ నీకెందుకురా
1: నీ బాధ నా బాధ కాదా
2: నిజమే కదా మనసు చాలా బాధగా ఉంటే ఏం చేయాలి కొన్ని బాధలు కళ్ళల్లో కనిపించవు కానీ మనసులో మాత్రం చాలా బరువుగా ఉంటాయి హలో లిజనర్స్ నేను ఆర్జే రేణు ఈరోజు మనసు గురించి మనసుకు కాస్త ఊరటనిచ్చే కొన్ని మాటలు మాట్లాడుకుందాం మనసు చాలా బాధగా ఉన్నప్పుడు ముందుగా ఆ బాధను దాచిపెట్టకండి ఏడుపు వస్తే ఏడ్చేసేయండి కొంతసేపు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోండి మనసులో ఉన్న మాటలు ఒక పేపర్ మీద రాసుకోవచ్చు కొన్నిసార్లు మనసులోని భావాలను బయటకు చెప్పటమే మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది మీకు నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడండి నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది నాతో కాసేపు మాట్లాడతావా అని అడగడానికి అస్సలు సంకోచించకండి అలాగే కాసేపు ఫోన్ పక్కన పెట్టి బయటకు వెళ్ళి నడవండి ప్రకృతిని చూడండి ఇష్టమైన పాట వినండి నచ్చిన పని చేయండి తగినంత నీళ్లు తాగండి భోజనం చేయండి నిద్ర వస్తే నిద్రపోండి ఈ టైంలో నిద్ర ఎలా వస్తుంది అంటారా ట్రై చేయండి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న బాధ మీ మొత్తం జీవితాన్ని నిర్ణయించదు ఎంతటి కష్టమైన రోజైనా అది ఎప్పటికీ అలాగే ఉండదు పరిస్థితులు మారుతాయి మనసు కూడా మెల్లగా తేలిక పడుతుంది బాధ చాలా ఎక్కువగా ఉండి మన డైలీ లైఫ్ని ప్రభావితం చేస్తుంటే మీకు ఇంకా లోన్లీగా అనిపిస్తే మీరెవరైనా సైకాలజిస్ట్ని కలవండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి.

చేసుకోండి. కాబట్టి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, మీ మనసుతో ప్రేమతో మాట్లాడండి. మనసుతో ప్రేమతో మనకి మనం మాట్లాడుకోవడం, ఇది గడిచిపోయింది, ఆ తర్వాత బాగుంటుంది, అంతా బాగుంది అని మనకి మనం చెప్పుకోవటమే. అప్పుడే మనం గట్టిగా ఉండగలుగుతాం. మీ మనసులో ఎన్ని రంగులున్నా వాటన్నింటితో రెయిన్బోతో జీవితం రంగులమయం చేయడానికి ఆర్జే రేణు కూడా ఉంది అని మర్చిపోకండి. ఎందుకు ఇవాళ మనం డబుల్ కా మీటాలో మనసు బాగోలేకపోతే ఏం చేయాలి అని మాట్లాడుకుంటున్నాం అనే విషయం గురించి నెక్స్ట్ చెప్తాను ఈ పాట తర్వాత.

0: మనకి ఒక టూ మెసేజెస్ వచ్చాయి. శోభా గారు నోరు ఊరుతోంది, శనగలు నానబెట్టేసా అని పంపించారు. రాముగారేమో శనగలతో స్వీట్ లేదా అన్నారు. లేదండి, హార్టే ఉంటుంది, మీకు తెలీదా ఏంటి, నన్ను ఆట పట్టించడానికే కదా ఇలా పంపించారు. సరే, డబుల్గా మీటా ఉంది కదా, స్వీట్ ప్రత్యేకంగా తయారు చేయాలా ఏంటి? ఇప్పుడు చెప్పేవన్నీ స్వీట్ మాటలే, వింటూనే ఉండండి. డబుల్గా మీటా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయ. డబుల్గా మీటాలో ఇవాళ మనసు బాగోలేకపోతే ఏం చేయాలి, మనసు బాధగా అనిపిస్తే ఏం చేయాలని మాట్లాడుకుంటున్నాం కదా. కొన్ని బాధలు చెప్పుకోవడానికి అస్సలు మాటలు రావు, కన్నీళ్ళు బయటికి రావు, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా అనిపిస్తుంది. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిట. అయితే ఈ క్షణం నా మాటలు వింటున్న మీలో ఎవరో ఒకరు బయటకు నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఏదో తెలియని బాధతో ఉండొచ్చు. ఎవరితో అయినా చెప్పాలనిపిస్తుండొచ్చు, కానీ నా బాధ ఎవరికీ అర్థం కాదు అనిపిస్తుంది. అలా అనిపిస్తే ఒక్కసారి ఆగండి. మీ బాధ చిన్నది కాదు, మీ భావాలు తప్పు కాదు, మీరు బలహీనులు కాదు. ఏడుపు వస్తే ఏడవండి, మనసు నిండిపోయినప్పుడు కాస్త మౌనంగా ఉండండి. ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి, అమ్మతోనో నాన్నతోనో జీవిత భాగస్వామితోనో మీకు నమ్మకమైన వ్యక్తితో మీ మనసులోని మాటను చెప్పండి. కొన్నిసార్లు మనకు కావాల్సింది పరిష్కారం కాదు, మన మాట వినే ఒక మనిషి మాత్రమే. కాసేపు బయటకు వెళ్ళి నడవండి, ఇష్టమైన పాట వినండి, ప్రకృతిని చూడండి, నచ్చిన పని చేయండి. ఇంకో విషయం, ఈరోజు ఉన్న బాధ రేపు ఉంటుందా? రేపు జీవితం కూడా కాదు కదా. చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా ఈరోజు మళ్ళీ నవ్వే రోజులు వస్తాయి. కాబట్టి ఈరోజు మీకు మీరే ఒక మాట చెప్పుకోండి, నేను ఓడిపోలేదు, నేను కేవలం కాస్త అలసిపోయాను, కాస్త సమయం కావాలి, నేను మళ్ళీ బాగుపడతాను. గుర్తుంచుకోండి, బాధ చాలా ఎక్కువగా అనిపిస్తే ఒంటరిగా భరించాల్సిన అవసరం అస్సలు లేదు. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. అద్దంలో మీకు మీరే నమ్మకమైన వ్యక్తి అని కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంటనే ఉండండి డబుల్ కా మీటా, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ ప్లే చేయండి మేడం గారు ప్లీజ్. ఏం సాంగ్ ప్లే చేశాను ఒకసారి చెప్పండి. మీ పేరు కూడా పెట్టాలి కదా, ఇలా పేరు పెట్టకుండా ఊరు పెట్టకుండా ఉంటే ఎలా, మీరెవరు ఎక్కడి నుంచి పెట్టారని నేను ఎలా చెప్తాను కదా. సో పేరు కూడా పెట్టి అదేం పాట కూడా పెట్టండి, తప్పకుండా ప్లే చేస్తాను. ఓకే, వెంటనే ఉండండి డబుల్గా మిగతా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: పిల్లలకు క్రమశిక్షణ ఎప్పుడు నేర్పించాలి? నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిట ఆల్ యాన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులు.

0: మయం నిజమే కదా. పిల్లలకి క్రమశిక్షణ ఎప్పుడు నేర్పించాలి? ఎప్పుడైనా డౌట్ మీకు వచ్చిందా? క్రమశిక్షణ అంటే పిల్లలను భయపెట్టడం కాదు, వాళ్లకు మంచి అలవాట్లు, బాధ్యత, ఇతరుల పట్ల గౌరవం నేర్పించడం. హలో, ఎలా ఉన్నావు బుజ్జి తల్లి, చిటి తల్లి అని మనం అంటే 24 మంత్స్, 2 ఇయర్స్ వరకు ప్యాంపరింగ్ చేయడం ఓకే. బట్ తర్వాత ఒక సందేహం మొదలవుతుంది. ఏంటి 1.5 అంటే 15 మంత్స్ అట్లా అయ్యాక, 7 దాటిన తర్వాత కూర్చున్న చోట కూర్చోడు, పరుగులు పెడుతుంటాడు, అల్లరి చేస్తుంటారు పిల్లలు. సో అప్పుడు తల్లిదండ్రుల మనసులో ఒక సందేహం ఉంటుంది, పిల్లలకు అసలు డిసిప్లైన్ ఎలా నేర్పించాలి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కుదురుగా కూర్చోమని చెప్పడం ఎట్లా, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, తిండి దగ్గర నుంచి నిద్ర వరకు ప్రతిదానికి క్వశ్చన్సే కదా. సో నిజానికి క్రమశిక్షణ స్కూల్కు వెళ్ళిన తర్వాత నేర్పించాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలు చిన్న వయసులోనే రొటీన్గా ఎదుటివారిని గౌరవించడం, తమ వస్తువులను వాళ్ళు సర్దుకోవటం, దయచేసి, ధన్యవాదాలు, క్షమించండి అని మాటలు మెల్లగా వాళ్ళకి చెప్పడం తెలియాలి. అంటే అంత చిన్నపిల్లలు ఎలా చెప్తారు అంటే థ్యాంక్ యూ అని వాళ్ళకు వచ్చిరాని భాషలో చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు, జెన్జీ ఆల్ఫా కాబట్టి. తర్వాత సారీ అనటం, వాళ్ళ బొమ్మలు కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, అక్కడ పెట్టిరా, ఇలా నేను పెడుతున్నాను అని చెప్తూ ఉండడం, ఇట్లాంటివన్నీ చేయాలి. సరే, ఏజ్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా, ఏ ఏజ్లో ఏం చేయాలి ఏంటి అని. 2 నుంచి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లలు ఎలా క్రమశిక్షణ వాళ్లకు మనం తల్లిదండ్రులుగా నేర్పించాలని దాని గురించి నెక్స్ట్ ఈ పాట తర్వాత చెప్తాను. ఈ పాట మరి నేను ప్లే చేస్తుంది కాదు, ఇందాక సగం మెసేజ్ చేశారు కదా, ఇప్పుడు ఫుల్ మెసేజ్ చేశారు. ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ ప్లే చేయండి మేడం గారు ప్లీజ్ అని పెట్టారు కదా, జయం నుంచి చాలా మంచిగా చెప్తున్నారు, మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసంగి మండలం పంచర్ షాప్ జలీల్ శేషమ్మ అనీషా గారు. జయం సాంగ్ నేను ప్లే చేశాను బికాజ్ అక్కడ జాక్ టాక్ చెప్తున్నాను కదా, దాని గురించి చెప్తూ ప్లే చేశాను. సరే, నేను డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తానండి. బిఫోర్ ఇంకో సాంగ్ కూడా ఉంది, అది ఏంటి అని అంటే, హాయ్ అండి, దిస్ ఇస్ శైలజ ఫ్రమ్ కుకట్పల్లి, నాకు శివ మూవీలోంచి ఎన్ఈఎల్లో సాంగ్ కావాలి, ప్లే చేయండి. తప్పకుండా ప్లే చేస్తానండి, వినేసేయండి. ఈ 2 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ తర్వాత నేను మాట్లాడతాను. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ప్రోగ్రామ్ డాక్టర్ మైక్ పర్ సిలసిలే కే తహత్ 14 అగస్త్ 2026 కో రాత్ 9:30 బజే ఆప్ సున్ సక్తే హై డాక్టర్ ఆయిషా సల్మా గైనకోలోజిస్ట్ సే లియాగా ఇంటర్వ్యూ పోస్ట్ డెలివరీ ప్రికాషన్స్ పర్ సమయ సున్నా నా భూలే డాక్టర్ సాహిబా కే జరీన్ మశ్వరి సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో పర్ ఉర్దూ ప్రోగ్రామ్ నైరన్ మే.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

నిజానికి పిల్లలకి ఎప్పుడు క్రమశిక్షణ నేర్పించాలి, అసలు పిల్లలకి క్రమశిక్షణలే లేదు అని కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా. డబుల్గా మీతో వింటున్నారు, నేను ఆర్జరీన్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజానికి పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి అని అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, జస్ట్ వాళ్ళకి ఈ 2 ఏళ్ళ వరకు థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ ఇట్లాంటివి మనం చెప్తూ ఉంటే వాళ్ళకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ 2 నుంచి 3 ఏళ్ల వయసులో చిన్న చిన్న నియమాలు మనము వాళ్ళకి పరిచయం చేయొచ్చు, లైక్ ఆట వస్తువులతో ఆడుకున్న తర్వాత వాటిని బాక్స్లో పెట్టడం, భోజనం ముందు చేతులు కడుక్కోవటం, ఒక పని పూర్తయ్యాక మరో పని చేయడం, ఇలాంటి అలవాట్లు నేర్పించవచ్చు. ఇక 4 నుంచి 5 సంవత్సరాల వయసులో తమ పనుల్లో వాళ్ళు బాధ్యత పంచుకోవడం, అంటే ఎగ్జాంపుల్ స్కూల్ బ్యాగ్ సర్దుకోవటం, బొమ్మలు సర్దుకోవటం, ఇంట్లో చిన్న చిన్న పనులకు సహాయం చేయడం. ఇంకా 6 ఇయర్స్ వచ్చే టైంకి సమయపాలన బాధ్యత, హోంవర్క్స్, స్క్రీన్ టైము, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఇంటికి ఎవరైనా వస్తే నమస్తే చెప్పడము, మనం ఏదైనా ఇస్తే వాళ్ళకి ఇవ్వడము, హోంవర్క్స్ అన్నీ కొంచెం వాళ్ళకు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళు ఉండడము, ఏదైనా సరే బాధ్యతగా ఉండడం తనకు సంబంధించిన విషయాల్లో, వస్తువుల్లో, టైంకి లేవటము, టైంకి పడుకోవటము, ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటివన్నీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్తూ ఉండడం. వాళ్ళు కూడా వాటిని అలా ఏజ్తో పాటు చేస్తూ చేస్తూ, అంటే పిల్లలు చూస్తూ చూస్తూ నేర్చేసుకుంటారు అని చెప్తుంటారు కదా ఎక్స్పర్ట్స్, సో అట్లా. కానీ లిజినెస్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, క్రమశిక్షణ అంటే కొట్టడం కాదు, అరవటం కాదు, భయపెట్టడం కాదు. పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు చెడ్డ పిల్లవాడివి అని చెప్పడం కంటే, నువ్వు చేసిన పని సరైంది కాదు, ఎందుకు సరైంది కాదో చూద్దాం అని చెప్పడం, అంటే మంచిగా చెప్పడం పిల్లలకు మనం చెప్పడం కంటే మనం చేసే పనులే ఎక్కువగా నేర్చుకుంటారు పేరెంట్స్ దగ్గర నుంచి. కాబట్టి మనమే సమయానికి లేస్తే వాళ్ళు కూడా లేస్తారు, మనమే ఇతరులను గౌరవిస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. కాబట్టి పేరెంట్స్, క్రమశిక్షణ చిన్న వయసులోనే మొదలవ్వాలి, కానీ ప్రేమతో, ఓపికతో, వయసుకు తగిన విధంగా ఉండాలి. పిల్లల బాల్యాన్ని నియమాలతో నింపడం కాదు, మంచి అలవాట్లతో, బాధ్యతతో, ముఖ్యంగా ప్రేమతో అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే అదే నిజమైన క్రమశిక్షణ అవుతుంది. మీ పిల్లల చిన్న చిన్న అడుగుల్లోనే

వాళ్ళ అందమైన భవిష్యత్తు దాగుందని అస్సలు మర్చిపోకండి. మరిన్ని మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు.

ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ ప్లే ఇన్ ద శాండ్ డే అంట, అంటే ఇసుకలో ఆడుకునే రోజు కదా. ఈ మాట వినంగానే నాకు 90s కిడ్స్ మెమరీస్ గుర్తొచ్చాయి. అప్పట్లో మన దగ్గర ఖరీదైన గాడ్జెట్స్ లేవు, వీడియో గేమ్స్ లేవు, కానీ ఇసుక ఉంటే చాలు, అదే మన ప్లే గ్రౌండ్. ఇసుకలో చిన్న చిన్న గుంతలు తవ్వటం, చేతులతో ఇల్లు కోటలు కట్టడం, చిన్న గిన్నెలో ఇసుక పోసి వంటలు వండుతున్నట్లు ఆడుకోవటం, ఎవరి శాండ్ క్యాస్టిల్ పెద్దదో పోటీ పడటం, కొన్నిసార్లు ఆడుతూ పాడుతూ బట్టలన్నీ ఇసుకతో నిండిపోయేవి. అమ్మ దగ్గరికి వెళ్ళాక మాత్రం ఇంత ఇసుక ఎక్కడి నుంచి తెచ్చావురా అనే ప్రశ్న ఖాయంగా వినిపించేది. కానీ ఆ ఇసుకలోనే మనం చైల్డ్హుడ్ హ్యాపీనెస్ అంతా దాగి ఉండేది. ఈరోజు పిల్లలకు ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కానీ మన 90s చైల్డ్హుడ్స్లో ఆ సింపుల్ ఆనందం, స్నేహం, ఇమాజినేషన్ మాత్రం ప్రత్యేకమైందే. ఈరోజు ప్లే ఇన్ ద శాండే సందర్భంగా ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తు చేసుకుందాం. ఇసుకతో కట్టిన కోటలు కూలిపోయాయి, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ మనసులో అలాగే పదిలంగా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. నేను మీ ఆర్జే రేణు, రెయిన్బోతో జీవితం రంగులమయం. సరే, పిల్లలు మన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా లైఫ్ మారిపోతుంది కదా. అది ఎందుకన్నాను అంటే ఈ మాట నెక్స్ట్ చెప్తాను. ఇంకో స్పెషల్ డే ఉంది కదా ఇవాళ, దాని గురించే నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. డెఫినెట్గా ఈ పాట అయితే ఇప్పుడు వినాలబ్బా.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿನ್ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రేణు. ఇవాళ నేషనల్ సన్స్ అండ్ డాటర్స్ డే. పిల్లలు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కేవలం ఇల్లు కాదు, ఒక అందమైన ప్రపంచం అవుతుంది. ఈరోజు నేషనల్ సన్స్ అండ్ డాటర్స్ డే కదా. కొడుకైనా కూతురైనా పిల్లలు తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రత్యేకమైన బంధం. వాళ్ళ చిన్ననాటి నవ్వులు, మొదటి అడుగు, మొదటి మాట, స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు, వాళ్ళు సాధించిన ప్రతి చిన్న విజయం, ఇవన్నీ తల్లిదండ్రుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలే. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద బహుమతి ఖరీదైన వస్తువులు కాదు, మన సమయం, మన ప్రేమ, మన మాట, మన ప్రోత్సాహం. కొడుకైనా కూతురైనా వాళ్ళ కలలను మన కలలతో పోల్చకుండా వాళ్లకు నచ్చిన దారిలో ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇవ్వండి. ఈరోజు మీ పిల్లలను ఒకసారి దగ్గరికి తీసుకొని చెప్పండి, నువ్వు నా జీవితంలోకి రావటం నా జీవితంలో జరిగిన ఒక అందమైన అద్భుతమైన విషయం. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తమ జీవితాల్లో బిజీ అయిపోతారు, కానీ తల్లిదండ్రుల కలలో మాత్రం వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలే. హ్యాపీ నేషనల్ సన్స్ అండ్ డాటర్స్ డే. నేను మీ ఆర్జరీను, మీరు వింటున్నారు డబుల్ కమీటా రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును లోక్సభ ముంచువాణి ఓట్తో ఆమోదించింది. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల క్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈవేళ ఎన్డీఏ ఎంపీ నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో నా పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం 5 రోజులు పొడిగించింది. వరుస సెల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గడువును 15 ఆగస్టు వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మంగళమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాల ఉత్సవాల భాగంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయింది. వీరిలో 70.3%

ఫార్మ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫార్మ్స్ సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. దీనికోసం ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్తో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియోలో సమయం 4:04:36 అవుతోంది. నేను ఆర్జరీను, మీరు వింటున్నారు ఫిట్ ఇండియా. ఫిట్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే సరే, ఇవాళ షోలో మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి మొదటి అడుగు అనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ ఫేవరెట్ షో ఫిట్ ఇండియానే కదా. ఎవ్రీడే 4 to 5 మంచి మంచి సెగ్మెంట్స్తో ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ప్రయత్నము. మీ అందరికీ నచ్చుతుందా లేదా కూడా మీ ఫీడ్బ్యాక్ని వాట్సాప్ ద్వారా చెప్పండి. మన ఆరోగ్యం కోసం మనం మంచి ఆహారం తీసుకోవాలనుకుంటాం, వ్యాయామం చేయాలనుకుంటాం, నీళ్లు తాగుతాం, ఒత్తిడిని తగ్గించుకోవాలి అని తరచూ అంటుంటాం, వింటుంటాం, చేస్తుంటాం. కానీ వీటన్నిటితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన మరో విషయం ఉంది, అదే నిద్ర. అవును, మనం రోజు చేసే అత్యంత సహజమైన పని నిద్రపోవటం. కానీ బిజీ లైఫ్ స్టైల్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఉద్యోగం ఒత్తిడి, ఆలస్యంగా భోజనం చేయడం, ఇలాంటి కారణాలతో చాలామంది నిద్రకు తగినంత సమయం కేటాయించడం లేదు. అందుకే ఈరోజు మన ఫిట్ ఇండియా సెగ్మెంట్లో ఫిట్గా ఉండడానికి నిద్ర ఎంత అవసరం, నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పాట వస్తుంది మీకోసము. ఈ పాట తర్వాత ఒక విషయం చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు.

0: ఇష్టమైనవి రెండే రెండు.
1: ఒకటి నింద్ర, రెండు మంచి మగుడు.
2: బాగుంది, ఎలాగ మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం.
1: విన్నారు కదా, నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి మంచి మొగుడు, మంచి నిద్ర. ఈ సినిమా చూసినప్పుడు ఈ డైలాగ్ అయితే ప్రతి ఒక్కరికి అలా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి అలా లేజీగా పడుకునే వాళ్ళకి. అంత లేజీగా పడుకున్నామని ఈజీగా తీసుకోకండి. మనం ఫిట్గా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే, నేను ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. అసలు ఎందుకు అంత ముఖ్యమైనది నిద్ర అంటే, మనం నిద్రపోతున్నప్పుడు కూడా శరీరం ఆగిపోదు. బయటకు చూస్తే మనం విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తున్నా, మన శరీరం లోపల ఎన్నో ముఖ్యమైన పనులు జరుగుతూనే ఉంటాయి. మెదడు తనని తాను పునరుద్ధరీకరించుకుంటూ ఉంటుంది. శరీరం కణజాలాన్ని మరమ్మతు చేసుకోవడంలో సహాయపడుతుంది. జ్ఞాపకాలను క్రమబద్ధీకరించడంలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మన రోగనిరోధక వ్యవస్థను కూడా నిద్ర చాలా అవసరం. అందుకే నిద్ర అంటే సమయం వృధా చేసుకోవటం కాదు, మన శరీరానికి మన మెదడుకి ఇచ్చే రీఛార్జ్, రోజువారీ రీఛార్జ్. మన మొబైల్కి బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పెడతాం కదా, అలాగే మన శరీరానికి కూడా నిద్ర నేచురల్ రీఛార్జ్. సో నిద్ర లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అనుకుంటే ఆఖరికి మనం నిద్రపోవడానికి మనమే ఉండం. సో ఫిట్గా ఉండడానికి నిద్ర చాలా చాలా చాలా అవసరం అండి. సో అది మాత్రం ఒకటి నేను చెప్పాలనుకున్నది. ఫిట్ ఇండియా వింటున్నారు మరి ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: రోజుకి ఎంత నిద్ర అవసరం? మీరు వింటున్నారు ఫిట్ ఇండియా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఎన్ని గంటలు నిద్రపోవాలి? అందరికీ ఒకే నంబర్ అవసరం ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సాధారణంగా పెద్దవాళ్ళకి ప్రతిరోజు 7 నుంచి 9 గంటల వరకు నిద్ర అవసరం. యంగ్స్టర్స్కి సాధారణంగా 8 to 10 hours, తర్వాత పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ. ఎగ్జాంపుల్ చిన్నపిల్లల వయసుని బట్టి 9 to 14 hours ఉండాలి. చంటి పిల్లలైతే 14 hours ఉండాలి, 12 to 14 ఉండాలని చెప్తారు. అయితే వయసు పెరిగే కొద్దీ నిద్ర అవసరం మారుతూ ఉంటుంది. అందుకే నాకు రోజు 4 గంటలు నిద్ర చాలు అని అందరూ అనుకోవటం అస్సలు కరెక్ట్ కాదు. ముఖ్యంగా ప్రతిరోజు తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం క్రమంగా ఆరోగ్యం మీద పడుతుంది. నిద్ర మన మెదడుకు ఎందుకు అవసరం అంటే, మన మెదడు రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. అవసరం ఉంది లేక, పనులు, మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు, ఎమోషన్స్, ఇవన్నీ మెదడుపై ప్రభావం చూపుతాయి. మంచి నిద్ర మన జ్ఞాపక శక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని, ఏకాగ్రత వంటి వాటికి సహాయపడుతుంది. రేపు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలనుకోండి, రాత్రంతా మేల్కొని పని చేస్తూనే ఎక్కువగా పని పూర్తవుతుందని అనుకుంటాం. కానీ సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు అలసట, కాన్సన్ట్రేషన్ తగ్గటం, చికాకు, ఇలాంటి సమస్యలన్నీ రావచ్చు. అసలు పని జరగకపోవచ్చు. కాబట్టి రాత్రంతా మేల్కోవడం కంటే సరైన సమయంలో నిద్రపోవడం కూడా ఒక ప్రొడక్టివిటీ హ్యాబిటే. అలాంటి హ్యాబిట్ మీకుందా లేదా ఒకసారి రీచెక్ చేసుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు.

అసలు నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయ, ఫిట్ ఇండియా వింటున్నారు. అసలు నిద్ర ఎందుకు అవసరం? నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? ఫిట్గా ఉండడానికి నిద్ర అంత అవసరమా అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నా నిద్ర ఎలా ఉంది? నాకు సరిగ్గా నిద్ర సరిపోతుందా లేదా అని అంటే, ఫస్ట్ మన హార్ట్ బీట్ని అడగండి. ఎందుకంటే దీర్ఘకాలంగా తగినంత నిద్ర లేకపోవటం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం, జీవక్రియలు ఇలాంటివన్నీ ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవన శైలిలో మంచి ఆహారం, వ్యాయామంతో పాటు మంచి నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. నిద్ర బరువుపై కూడా ప్రభావం చూపుతుందా అంటే అవునే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మనం సరిగ్గా నిద్రపోకుండా హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉన్నాం, మంచి డైట్ ఉంది అనుకుంటే వేస్టే. సరిగ్గా నిద్ర ఉండాలి. ఆకలి మనకి తృప్తిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం కూడా చూపిస్తుంది. దాంతో కొంతమందిలో ఆకలి పెరగటం, అధికంగా తినటం ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి. కొంతమంది సరిగ్గా నిద్రపోకుండా స్ట్రెస్డ్గా ఉంటే ఏది కనబడితే అది తినేస్తూ ఉంటారు కదా. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు కేవలం డైట్, వ్యాయామం మాత్రమే కాకుండా నాకు నా నిద్ర ఎలా ఉంది అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని చూడండి. ఒకవేళ నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఆ విషయానికే వస్తున్నా. 1-2 రోజులు సరిగ్గా నిద్రపోకపోతే నెక్స్ట్ డే కళ్ళు బరువుగా ఉండొచ్చు, ఏకాగ్రత తగ్గొచ్చు, చిరాకు రావచ్చు, పనిపై ఆసక్తి తగ్గవచ్చు. ఇక డ్రైవింగ్ చేస్తున్నట్లయితే ఓ నిద్రమత్తు వచ్చేసి ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి తగినంత నిద్ర లేకపోవటం అనేది ఇలాగే కంటిన్యూస్గా జరిగిందంటే సమస్య తీవ్రమవుతుంది. దానివల్ల మనకి మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు ఇలాంటివన్నీ రావచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు, పరిశోధనలో కూడా తేలింది. అందుకే నిద్రను తక్కువ చేసి ఆరోగ్యాన్ని ఎక్కువగా మనం ఆశించలేం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను ఆర్జే రేణు, ఫిట్ ఇండియా వింటున్నారు.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమెంటా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై. చూసారా, మనము నిద్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను కూడా ఆలోచిస్తూ ఉన్నానమాట, ఏంటబ్బా నిద్రపోకుండా ఉంటే నిజంగా ఎట్లా ఉంటుంది అని చెప్పి. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము, నిద్రే కదా ఏముంది, మనకి ఇప్పుడు ఈ పని ముఖ్యం అని అనుకుంటాం. కానీ నిద్ర లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తాయని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో ఫిట్ ఇండియాలో ఉండి నేను కూడా ఇంకా అక్కడే ఉన్నట్టుగా చెప్పేశా. సో అది మొబైల్ అనేది మనకి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి పెద్ద శత్రువు అయిపోయింది. ఎందుకు అంటే నిద్ర కూడా పెద్ద శత్రువు కాబట్టి. ఇప్పటి రోజుల్లో మనం నిద్రపోయే ముందు చేసే పని ఏదైనా ఉంది అంటే ఫోన్ చూడడం. ఒక వీడియో చూసి పడుకుంటా, ఒక రీల్ చూసి పడుకుంటా అని మొదలు పెడితే ఒక రీలు, రెండు రీల్స్, 10 రీల్స్, చివరికి గడియారం చూస్తే అర్ధరాత్రి. ఇలా స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడపడం వల్ల మన నిద్ర సమయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి పడుకునే ముందు కొంచెం సేపు మీరు ఫోన్, టీవీ, స్క్రీన్ ఏదైనా, ఎనీథింగ్, మీరు ఇంకేమైనా టీవీలో కూడా చూడొచ్చు, సో వాటికి దూరంగా ఉండడం, మనం ఫోన్కి గుడ్ నైట్ చెప్పి మన నిద్రకు గుడ్ మార్నింగ్ చెప్పేలాగా చేసుకునేది మన చేతిలోనే ఉంటుంది. ఇది ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో చెప్తున్న మాటలు. కానీ మనకి సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఫోన్ చూస్తూ ఉండడం

పడుకునే ముందు కంపల్సరీ అయిపోయింది. ఒకవేళ మీకు గనక నిద్ర తక్కువగా ఉంటే అది మీరు తగ్గించుకుంటేనే మీకు కంపల్సరీగా నిద్ర బాగా పడుతుంది, అప్పుడు మీరు ఫిట్గా ఉంటారు. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఫిట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. మరి మంచి నిద్ర కోసం ఏం చేయాలి అంటే, ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు దాదాపు ఒకే టైంకి నిద్రపోవటం లేవటం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు స్క్రీన్ టైం తగ్గించడం, ఇందాకే చెప్పుకున్నాం కదా. సో కాఫీ టీల విషయంలో జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా సాయంత్రం తర్వాత 7 తర్వాత వీటికి దూరంగా ఉండడం మంచిది. లైట్ ఫుడ్ తీసుకోవటం, హెవీగా తినేసామంటే నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఇక ఎప్పుడు పడుకునే గది ప్రశాంతంగా ఉంచాలి. చీకటి, నిశ్శబ్దం, సౌకర్యవంతమైన టెంపరేచర్స్ అనేవి మంచి నిద్రనిస్తాయి. పగటిపూట శారీరకంగా చురుగ్గా ఉండటం, నడక, వ్యాయామం ఇలాంటి శారీరక కార్యకలాపాలు మనకి మంచి నిద్రనిస్తాయి. నిద్రకు ముందు రిలాక్సేషన్ కోసం మన మనసులో ఏవైనా ఆలోచనలు తిరుగుతుంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. పుస్తకం చదవండి, ప్రశాంతమైన సంగీతం వినండి. రోజంతా జరిగిన విషయాల్ని పక్కన పెట్టి ఇప్పుడు నా సమయం, నా విశ్రాంతి సమయం అని మనసుకి 3 times చెప్పుకోండి. ఒక్క టైం చెప్పుకుంటే చాలు, జస్ట్ ఫన్నీగా నేను 3 times అని చెప్పాను. సో అది అలా కనుక మీరు ట్రై చేశారు అంటే మంచి నిద్ర ఖచ్చితంగా దాని అంతటా అది వచ్చి తీరుతుంది. సో అది సంగతి వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఫిట్ ఇండియా.

పిల్లలకి, యూత్కి, పెద్దలకి, అందరికీ కావాల్సిందే నిద్ర కదా. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఎప్పుడైనా సరే పిల్లలు సరిగ్గా పడుకోలేదంటే అసలు ఎదగరు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. యంగ్స్టర్స్ సరిగ్గా పడుకోకపోతే నీకు చదువు సరిగ్గా రాదు, మెమరీ సరిగ్గా ఉండదు అని కూడా చెప్తుంటారు. మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. ఇక ఆఫీస్లో మనం గనక డల్గా ఉన్నామంటే ఏంటి సరిగ్గా నిద్రపోలేదా రాత్రి అని బాస్ కూడా అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే వయసు ఏదైనా నిద్ర అవసరమే. మరి మనకు నిద్ర సరిగ్గా లేదు, మనకి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అప్పుడు ఏం చేయాలి అనంటే అసలు నిద్ర మంచిగా పోతే సమస్యలే ఉండవు కదా. కానీ కానీ తరచుగా నిద్ర పట్టకపోవటం, రాత్రిళ్ళు ఊరికూరికే మేల్కోవటం, పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు ఉండటం, ఇలాంటి సమస్యలు ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయటం మంచిది. ముఖ్యంగా గట్టిగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోయినట్టు అనిపించటం, ఉదయం లేచిన వెంటనే కూడా ఇంకా అలసటగా నిద్రపోదాము అనిపించినట్లయితే మీరు డాక్టర్ని కలవాలన్నమాట. సరే, ఈరోజు మనందరం తెలుసుకున్నది ఒక్కటే, నిద్ర అనేది లగ్జరీ కాదు, అవసరం. మన ఆరోగ్యం కోసం ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. మంచి ఆహారం తీసుకోండి, శారీరకంగా చురుగ్గా ఉండండి, మానసిక ప్రశాంతతను కాపాడుకోండి, ముఖ్యంగా తగినంత నిద్రపోండి. ఈ రాత్రి పడుకునే ముందు ఒకసారి మీ మొబైల్ని పక్కన పెట్టి మీకు మీరు ఒక మాట చెప్పుకోండి, నా ఆరోగ్యం కోసం, నా మనసు కోసం, నా శరీరం కోసం ఈరోజు నేను మంచి నిద్రపోతాను, నిద్రకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మంచి నిద్రతో ఉదయం మొదలైతే ఆ రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది.

ఇవాళ మనము మాట్లాడుకున్నాము హెల్తీగా ఉండడానికి, మనం ఫిట్గా ఉండడానికి నిద్ర ఎంత అవసరము అనే విషయం గురించి. ఎందుకంటే మీరు వింటున్నారు ఫిట్ ఇండియా నాతో ఆర్జురీనుతో ఓన్లీ అన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఎప్పుడైనా సరే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతాం, మన కలలను సాధించగలుగుతాం, మన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుకే స్లీప్ వెల్, స్టే ఫిట్, స్టే హ్యాపీ. ఇది మీ ఎఫ్ఎం 101.9 MHz ఫిట్ ఇండియా. నేను మీ ఆర్జే రేణు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ జీవితాన్ని రంగులమయం చేసుకోండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును లోక్సభ ముజువన్ ఓట్తో ఆమోదించింది. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఈవేళ ఆమోదం తెలియజేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలు, అర్హతలు, సేవా నిబంధనల్లో పారదర్శకత పెంచడం బిల్లు లక్ష్యమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలో రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరం మెళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారుబోనం సమర్పించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్స్ ఇంకా సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటుకు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీపరంగా పోరాడుతామన్నారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగు.

సమయం. స్టూడియోలో సమయం 5:03:24 అవుతోంది. తాజా ట్యూన్స్ సమయం. మరి తాజా ట్యూన్స్లో ఫస్ట్ మనం వినబోయే సాంగ్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ సినిమాలోంచి. ఈ సినిమా అంతా కూడా మెరీనా బీచ్ అలల శబ్దం, ఫిల్టర్ కాఫీ వాసన, మైలాపూర్ వీధుల్లో వినిపించే సంగీతం, వర్షం పడితే తడిసే రోడ్లు, ఇవన్నీ కలిస్తే అదే చెన్నై. చెన్నై లవ్ స్టోరీ మెరీనా ఒడ్డున మొదలైన ఒక ప్రేమ అనే నేను చెప్తాను. అలాంటి చెన్నైలో ఒక అందమైన ప్రేమ కథ. సినిమా స్టోరీ అంతా ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు, ఈ సినిమాలోని ఒక పాట అయితే మీకు వినిపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రేమ కథలు మనుషులు రాయరు, నగరాలే రాస్తాయి. మరి చెన్నై అది ప్రేమను దాచుకునే నగరం కాదు, ప్రేమను జ్ఞాపకంగా మార్చే నగరం. చెన్నై లవ్ స్టోరీ సినిమాలోంచి హోయిలా హోయిలా సాంగ్, శ్రీ గౌరీప్రియ పాడినటువంటి పాట మీకోసం.

నేను ఆర్జరేను మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బో తో జీవితం రంగులమయం. నెక్స్ట్ వస్తున్న సాంగ్ బ్యాండ్ మేళం సినిమాలోంచి రాజమ్మ అనే పాట. ఈ పాట అంటేనే బ్యాండ్ మేళమోత జానపద టచ్ చక్కని ఎనర్జీ మరింత సందడిగా మార్చేస్తాయి. అండ్ బీట్కి తగ్గట్టుగా మనకు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. ఆ మాస్ ఎనర్జీ అదంతా రాజమ్మ పాట. ఇప్పుడు వినేసేద్దాము రామ్ మిరియాల పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ బ్యాండ్ మేళం. నేను ఆర్జరీను మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై.

ఎస్ ఇందాక విన్నటువంటి పాట డెకాయిట్ మూవీలోంచి రీమిక్స్ సాంగ్ కన్నుపెట్టరో కన్నుకొట్టరో సాంగ్. ఒరిజినల్ సాంగ్ ఎంత బాగుంటుందో ఈ సాంగ్ కూడా సిచ్యువేషనల్గా ఆ సినిమాలో అంతే బాగుంటుంది. ఆ చేజింగ్, హీరో పారిపోవడం ఇదంతా. మీరు ఆ సినిమా చూసారా లేదా లెట్ మీ కామెంట్, మీరు మెసేజ్ చేయండి నాకు, మెసేజ్ చేస్తే చూద్దాం ఎవరైనా ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే నచ్చిందా లేదా. అండ్ నెక్స్ట్ మీకోసం వస్తున్న సాంగ్ ప్రేమ ప్రేమిస్తున్నా అనే పాట ఓ సుకుమారి మూవీలోంచి జేమ్స్ తాక్రా పాడినటువంటి పాట. అండ్ నెక్స్ట్ ఇది ప్రేమ అనే పాట దీవానా మూవీలోంచి. ఈ టూ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం వింటూనే ఉండండి. తాజా ట్యూన్స్ నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రేమలో పడిన మనసుకి ఏ మాటలు చాలు, ఒక మధురమైన పాట చాలు. అలాంటి ప్రేమ భావనను ఎంతో అందంగా పలికించే పాటే రావ్ బహదూర్ మూవీలోని ఓ సుందరి. స్మరణ్ సాయి స్వరాలు, విజయ్ యేసుదాస్ మధురమైన గాత్రం అండ్ రెహమాన్ అందమైన సాహిత్యం కలిసిన ఈ పాటకు ఒక అందమైన వింటేజ్ ఫీల్ తీసుకొచ్చాయి. పాట వినడం కంటే చూడడం కూడా చాలా చాలా బాగుంటుంది. సున్నితమైన ప్రేమ, అందమైన చూపులు, మధురమైన అనుభూతి అన్నీ కలిపిన ఈ మెలోడీ ఇప్పుడు మీకోసం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నాన్న అనే రెండు అక్షరాల్లోనే ఒక బిడ్డకు కావాల్సిన ధైర్యం, బాధ్యత, ప్రేమ అన్నీ దాగి ఉంటాయి. మన కోసం తన కలలను పక్కన పెట్టి మన భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడే వ్యక్తి నాన్న. ఆ తండ్రి ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తు చేసి హృదయాన్ని హత్తుకునే పాటే నాన్న నాన్న అనే సాంగ్. ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్నతో గడిపిన ఒక్క మధురమైన జ్ఞాపకమైన తప్పకుండా వస్తుంది. మీకు కూడా అలా వస్తే సో వెంటనే మెసేజ్ చేసేసేయండి. మీ మెసేజెస్ అన్నీ నేను చదివి వినిపిస్తాను. పావని పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఓ తండ్రి కదా. హియర్ వి గో.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ప్రేమలో పడినప్పుడు ఆ మ్యాజిక్ని, ఆ మాటల్ని, ఆ అనుభూతిని, ఆ అల్లరిని మాటల్లో చెప్పలేం. అందుకేనేమో సినిమాల్లో, పాటల్లో చూస్తుంటాం, వింటుంటాం. ఇలా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ నుంచి ధీమా సాంగ్ విన్నారు. ఈ సాంగ్ విన్నప్పుడు కూడా అదే ఫీల్ వస్తుంది కదా, లైట్గా మెలోడీగా సాగుతూ ప్రేమలోని ఆ మధురమైన ఫీలింగ్ని మనసుకు హత్తుకునేలాగా చెప్పే ఈ పాట లవర్స్కి పర్ఫెక్ట్ చాయిస్ ఇలాంటి ఈవినింగ్స్లో ఎస్పెషలీ. ఎస్, మరి నెక్స్ట్ మీరు వినబోయే సాంగ్ వచ్చేసి అనగనగా ఒక రాజు మూవీలోంచి, రాజు గారి పెళ్ళి అనేటటువంటి సాంగ్. అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి పాట. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. స్టూడియోలో సమయం 5:45 అవుతుంది. మరి ప్రతిరోజు 5:45 ప్రసారం అయ్యేటటువంటి సెగ్మెంట్లో ఈరోజు ఆరోగ్య జీవనం సెగ్మెంట్లో ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస చికిత్స ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారితో పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. మరి కాసేపట్లో మీరు వింటారు.

0: ಶ್ರೋತಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ಪ್ರಕೃತಿ ವೈದ್ಯ ವಿಧಾನంలో ఉపవాస చికిత్స ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్యామల గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: లంకనం పరమౌషధం అని వింటూ ఉంటాం. ప్రస్తుతం ఉండే ఆధునిక జీవన విధానంలో భోజనం కానీ నిద్ర కానీ నిత్య జీవితంలో చేసే విధులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అర్ధరాత్రి భోజనాలు చేయడము, నిద్రపోయే టైంలో పనిచేయడము ఇలాంటివన్నీ చూస్తుంటాం. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మన సమాజంలో కనబడుతున్నాయి. ప్రకృతి వైద్య విధానంలో నేచర్కి అనుగుణంగా జీవించడం అంటుంటారు. ఈ వైద్య విధానంలో ఉపవాస చికిత్సను ప్రముఖంగా వింటుంటాం. ఈ ఉపవాస చికిత్సలో ఎలా చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటో మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఉపవాసాన్ని ఫాస్టింగ్ అని అంటాం కదా, సో దానికి ఇది థెరపటిక్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా అంటే డీటాక్సిఫికేషన్ చేయడానికి ఈ ఉపవాస చికిత్స ఉపయోగపడుతుందని. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చూస్తే ఆధునికమైనటువంటి జీవన విధానాల లోపల రకరకాలైనటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన శరీరంలో పేరుకోపోతున్నాయన్నమాట. సో దానిని డీటాక్సిఫికేషన్ చెయ్యాలి అనేసి అంటే మనం ఈ చికిత్సా విధానాన్ని కూడా మనము అవలంబించుకోవచ్చు. ప్రకృతి వైద్యంలో ఎప్పుడు కూడా భూజల అప వాయురగ్ని అంటే శూన్యముతోటి చికిత్స చేసేది ఏంటి అని అంటే ఫాస్టింగ్ థెరపీ అని కూడా మనం ఒక చికిత్సా విధానాన్ని అనుగుణంగా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఫాస్టింగ్ థెరపీలో ఎవరైనా మన ప్రకృతి వైద్యానికి వచ్చినప్పుడు వారికి ఫస్ట్ జ్యూస్ ఫాస్టింగ్ ఇవ్వడం కానీ, లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే నీళ్లతోటి కానీ కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ కానీ అలా ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి ఇవ్వడం జరగదు.
0: ఫాస్టింగ్ అంటేనే ఉపవాసం తినకుండా ఉండడం, మళ్ళీ ఫ్రూట్ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది?
1: అంటే థెరపటిక్ ఫాస్టింగ్ నేను చెప్పేది. మనం ఫాస్టింగ్ అని అంటే చాలామంది అనుకుంటారు ఏమి, ఇప్పుడు కొంతమంది రిలీజియస్ ఫాస్టింగ్ చేస్తారు, పొద్దునంతా ఏమీ తినకుండా ఉంటారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మంచినీళ్ళు తాగి ఇంకొకటి తీసుకొని అలా ఫాస్టింగ్ చేస్తారు. కానీ అది రిలీజియస్ ఫాస్టింగ్స్ అవుతాయి.
0: థెరపటిక్ ఫాస్టింగ్ అంటే ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల వ్యాధులని నిదానించే ప్రక్రియలో చేసే ఫాస్టింగ్
1: అంతే. సో దాంట్లో ఎట్లా ఉంటుందంటే రాగానే వాళ్ళకి మనం ఫాస్టింగ్ పెట్టడం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి జ్యూస్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ ఉంటుంది. ఎందుకనంటే వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఇన్ని రోజులు ఆహారం బాగా తీసుకొని వెంటనే ఆహారం తీసుకోకుండా ఉండాలి అని అంటే సైకలాజికల్గా ప్రిపరేషన్ కారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా శరీరాన్ని ఫుడ్ని అంటే ఎందుకు ఇది చేస్తారు ఇలాగ ఎందుకు చేస్తారంటే ఒక్కరోజు మనము జీర్ణ వ్యవస్థకి కనుక కొంచెం రెస్ట్ ఇస్తే శరీరం దానంతట అదే డీటాక్సిఫికేషన్కి జరుగుతుంది అనమాట. అంటే సెల్ఫ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి మనం ఎన్హాన్స్ చేయడానికి అంటే దానికి ఉత్తేజపరచడానికి దాన్ని ఉత్సాహం చేయడం కోసమని ఈ ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత మనము ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే

0: ఒక్కొక్కసారి నీరసం రాకుండా ఉండండి. ఫ్రూట్స్ అంటే మనకు కావలసినటువంటి వాటర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, దాని లోపల మనకు కావలసిన పోషక పదార్థాలు అంటే ఖనిజాలు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి, ప్లస్ మనకు కావలసినటువంటి డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియ కూడా రెండు కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు అది మనం సజెస్ట్ చేయవలసినటువంటి ఫాస్టింగ్ అన్నమాట. అట్లా కాకుండా ఇంకా కొంతమందికి ఎట్లా చేస్తామనంటే, ఒక పూట మామూలుగా వండినటువంటి ఆహారం పెట్టి ఒక పూట వాళ్ళకి ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాం లేదా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాం. దీంతో పాటుగా మనము ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి ఎనిమా, మట్ ప్యాక్లు, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవి కూడా వాళ్ళకి మనం యాడ్ చేసి చెప్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు చేసేటటువంటి ఫాస్టింగ్ చాలా ఉన్నాయి, 7 డేస్ ఫాస్టింగ్ అని ఇంకొక రకాల చాలా చాలా ఫాస్టింగ్స్ వచ్చాయి. సో ఆ ఫాస్టింగ్స్కి ఉన్న న్యాచురోపతిలో చేసేటటువంటి థెరపటిక్ ఫాస్టింగ్స్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక నియమానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. దీన్ని డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం. చాలామంది అనుకుంటారు ఎందుకు అనంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి 6 గంటలకు తినాలి, 3 గంటలకు తినాలి అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ పెట్టవచ్చు అన్నమాట. ఎందుకనంటే దానిలో మేము డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి దాని ప్రకారంగా వాళ్ళు వేసుకునేటువంటి మందుల యొక్క డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి ఆహారాన్ని కూడా మనం సెన్స్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా మనకి అది బాగా పెరుగుతుంది అన్నమాట ఆ టైం లోపల. సో దానికోసమని మనం చేస్తారు. ఎందుకంటే ఇంకా చాలామంది వాళ్ళు డయాబెటీస్తో ఉంటారు, ఒబేసిటీతో కూడా ఉంటారు. సో రెండు రకాలుగా మనకి అది ఎఫెక్ట్ అవ్వాలి, రెండు వ్యాధులకి కూడా మనం చికిత్స చేయాలి, పరిస్థితులకు చికిత్స చేయాలని అంటే ఈ విధంగా ఒక పూట కుక్కుడ్ మీల్ తీసుకొని ఒక పూట ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు మనకి థెరపటిక్ ఫాస్టింగ్ లోపల వస్తుంది అన్నమాట.
1: ఏదేమైనా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెడితే ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే కరెక్ట్ అంటారు.
0: 100% అండి. ఎందుకనంటే ఎవరిష్టానుసారంగా మేము ఈ ఫాస్టింగ్ చేశామని, లేకపోతే మేము 7 రోజులు మంచినీళ్ళతోనే ఉపవాసం చేశామని ఇంకొకళ్ళని చెప్తూ ఉంటారు. ఇట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్గా ఒకసారి టిష్యూ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనంతటా మనకే తెలియకుండా స్టామినా లేకుండా పోవడం జరుగుతుంది. సో అట్లాంటి అవసరాలు మనం ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి అనుకుంటే ఇట్లా ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ ఓన్లీ ఆహారమే మానేసి కాదు, మనము జీర్ణకోశ వ్యవస్థకి రెస్ట్ ఇస్తున్నాము, అదేవిధంగా విసర్జన అవయవాలకి పనిస్తున్నాం. జీర్ణకోశ వ్యవస్థకేమో రెస్ట్ ఇస్తాము కొంత కొద్దిగా, అంటే నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటాం. ఎప్పుడైతే నియమితమైనటువంటి ఆహారం తీసుకొని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నామో విసర్జనమైనటువంటి అవయవాలకి విసర్జక అవయవాలకి ఎక్కువగా, అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్కి పని ఎక్కువ అవుతుంది అన్నమాట. చెమట రూపంలో వెళ్తుంది, మూత్ర రూపంలో వెళ్తుంది, మోషన్స్ వెళ్ళిపోతూ జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే యోగా చెప్పడం జరుగుతుంది, ప్రాణాయామ చేయించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము, హైడ్రోథెరపీలో హిప్ బాత్ అని ట్రీట్మెంట్ ఇస్తాము, జిహెచ్ ప్యాక్స్ అని ఇస్తాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం దాన్ని మానిటర్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఎంత బీపీ ఉంది చూసుకుంటాము, పల్స్ రేట్ ఎట్లా ఉంది. దీని లోపల ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి, కొంతమందికి కడుపులో వికారంగా ఉండడం జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే శ్వాస అంతా వాసన వచ్చినట్టుగా అవుతుంది, నాలికంతా తెల్లబడుతూ ఉంటుంది. ఇట్లాగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేము హీలింగ్ క్రైసిస్ అని చెప్తామన్నమాట. అంటే శరీరము దానంతట అదే ఒక రిపేర్ చేసుకోవడం, డీటాక్సిఫికేషన్ చేసుకునేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఫాస్టింగ్ కనుక పేషెంట్ని చూసి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఎప్పుడే ఎప్పుడు దీనికి ఇదవుతుంది అనంటే ఫస్ట్ పేషెంట్ ఎలా వస్తారు, ఆకలేస్తుంది అంటారు, కౌన్సిలింగ్ ఇస్తాం మనం ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయాక లేదు లేదు నేను నాకు బాగుంది, నాకు ఇప్పుడు న్యాచురల్గా హంగర్ రావటం లేదు, నాకు తినాలని ఏమి అనిపించట్లేదు అని ఒక 2-3 రోజులు చెప్తారు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే ఆకలేస్తుంది అన్నప్పుడు నాలుక తెల్లగా ఉన్నటువంటి నాలుక నార్మల్గా అయిపోతుంది, మనమే చూస్తామన్నమాట. వచ్చినటువంటి వాళ్ళకి మూత్రం ఎలా వచ్చింది అని అంటే నార్మల్గా వచ్చింది అని చెప్తుంటారు. అంటే ఆ సిమ్టమ్స్ అనేటటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు. సో ఆ సిమ్టమ్స్ని బట్టి మనము మళ్ళీ వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫాస్టింగ్ ఇట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇమీడియట్గా మామూలుగా ఉప్పు కారాలు అలాంటివన్నీ వేసి మామూలుగా పెట్టడం ఉండదు, సాఫ్ట్ డైట్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత దాని తర్వాత కొన్ని రోజులు ఇలాగే సాఫ్ట్ డైట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ ఆహారం తీసుకోవాలి.

0: రెండు రోజులు, 6 నెలల పాటు ఇలా తీసుకోండి, 8 నెలల పాటు ఇలా తీసుకోండి అంటే వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ పరిస్థితిని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి కంప్లైంట్స్ బట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే మీరు చెప్పినట్టుగా ఉపవాస చికిత్స అంటూ మొదలుపెట్టినప్పుడు మీరన్న హీలింగ్ క్రైసిస్ అంటే శరీరము తనను తాను రిపేర్ చేసుకునే క్రమంలో ఈ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, వాటికి భయపడాల్సిన పని లేదు.
0: అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకనంటే అవి నార్మల్గా ఉంటాయి, అవి కూడా కంటిన్యూస్గా ఉండవు, ఒక ఒక కొంచెం సేపటి వరకు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంచెం కడుపులో వికారంగా ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు తాగుతాము, లేదా తేనె నీళ్ళు తాగిస్తాము, దాని తర్వాత లేకపోతే మజ్జిగ ఇస్తాము, దాని తర్వాత సబ్సైడ్ అయిపోతుంది.
1: అంటే ఆ ఏదైతే మలినాలు ఎప్పుడైతే శరీరంలోంచి బయటికి తోసేయబడతాయో, సహజమైన ఆకలి, సహజమైన నిద్ర, సహజమైన రుచి, ఇవన్నీ కూడా శరీరము సహజత్వానికి దగ్గరగా వెళ్ళే
0: అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం దానికి కౌన్సిలింగ్ చెప్తూ ఉంటాము, పేషెంట్ దగ్గరికి ఎవ్రీ టైం మనం వెళ్తాము, మనం చూస్తూ ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది.
1: శ్యామల గారు, ఈ ఉపవాస చికిత్సను అవలంబించినప్పుడు ఏ రకమైన లాభాలు ఉంటాయి?
0: అన్ని రకాలుగా లాభం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఉపవాసం చేయడానికి ఓన్లీ బరువు తగ్గడానికే ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు. కాదు, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఉపవాసం చేయొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి, కొంతమందికి సోరియాసిస్ ఉంటాయి, చర్మ వ్యాధులు ఉంటాయి, కొంతమందికి కీళ్ల వాతం ఉంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు, బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, స్ట్రోక్ రాకుండా మనము మనంతట మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కీళ్ల వాతం అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేసుకుంటే మనమే సెల్ఫ్ ఇమ్యూనిటీని మనం పెంచుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా సాధారణంగా ఊపకాయం కోసమే కాకుండా ఇతరత్ర జబ్బులు ఉన్నప్పుడు
0: చేయొచ్చు.
1: నిష్ణాతుల పర్యవేక్షణలో గనక ఫాస్టింగ్ చేసినట్లయితే వారికి కూడా ఈ టాక్సిన్స్ అన్ని బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి, శరీరంలోంచి బయటికి పోయి మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉందంటారు.
0: అవునండి, తప్పకుండా.
1: ఏ ఏ పరిస్థితుల్లో ఫాస్టింగ్ చేయకూడదంటారు?
0: ఫాస్టింగ్ మామూలుగా అయితే పసిపిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ చేయడానికి లేదంటే, గర్భిణీ స్త్రీలకు చేయడానికి లేదు. కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది డయాబెటీస్ల వాళ్ళకి, వాళ్ళకు కూడా ఫాస్టింగ్ మేము అడ్వైస్ చేయమన్నమాట. దాని తర్వాత వృద్ధులు, చాలామంది 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమందికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి చేయడానికి అవ్వదు. సోడియం అనేటటువంటి తక్కువగా ఉంటుంది శరీరంలో కొంతమందికి, అలాంటి వాళ్ళకి మనం ఫాస్టింగ్ ఇవ్వమన్నమాట. అంటే కండిషన్స్ చూసుకొని మనం ఫాస్టింగ్ ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి మాత్రము ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది ఉండదు. డయాబెటీస్లో హై లెవెల్స్ ఆఫ్ ద షుగర్స్ ఉన్నప్పుడు మాత్రం కూడా మనం అట్లా పెట్టడానికి కాదు. ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి జబ్బులు లేకుండా ఉన్న మనిషికి కూడా మనం చూసుకుని వాళ్ళ కండిషన్స్, ఆ టైంలో వాళ్ళ కండిషన్స్ని పట్టి కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేయడం ఉంటుంది. అన్ని వీళ్ళకి డయాబెటీస్ లేదు కదా, వీళ్ళకి ఫాస్టింగ్ పెట్టేయచ్చు అని అనడానికి కాదు. అక్కడ ఎవ్రీ ఇండివిజువల్ ఈ స్పెషల్, ఈ రోజు ఉన్నటువంటి విధంగా రేపు పొద్దున ఆ శరీరంలో ఉండదు, మార్పులు చెందుతాయన్నమాట. ఈరోజు నిద్ర బాగా వస్తుంది, రేపు పొద్దున నిద్ర రాక బాగా రాకపోవచ్చు, ఈరోజు బాగా ఆకలి వేస్తుంది, రేపు పొద్దున ఆకలి వేయకపోవచ్చు, ఇంకో రోజు కొంచెమే ఆకలి వేస్తుంది, వాడికి ఒకసారి పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది. సో ఒక్కొక్క రోజే ఒక్కొక్క మార్పులు చెందుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు మనం దాన్ని పట్టి మనం ఈ ఫాస్టింగ్ థెరపీ అనేటటువంటిది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: కాబట్టి శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాస చికిత్స ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి, కానీ అది ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే అత్యుత్తమంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరికి వారు తోచిన విధంగా చేసుకున్నట్లయితే, మీరు అన్నట్టు శరీరంలో వచ్చే మార్పులు, టిష్యూలో వచ్చే మార్పులు అది ఉపయుక్తంగా కాకుండా నష్టదాయకంగా మారే అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు చాలా ట్రెండ్స్ వచ్చేసాయి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే మాత్రం అది కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట.
1: హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ కూడా ఉపవాస చికిత్స చేసే ముందు మటుకు ఖచ్చితంగా ఒక పద్ధతిగా నిపుణుల సలహా మేరకు
0: చేయడం ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే దీని తర్వాత నెక్స్ట్ ఏటువంటి కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదా. సో నెక్స్ట్ ప్రివెన్షన్ కోసం అని, ఇంకా తర్వాత దాన్ని విపరీతమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అని అంటే, మనం అడ్వైస్ తీసుకొని ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైనది.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస చికిత్స ప్రముఖ నేచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ సామల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಕಾರ್ತಿಕ್, ನೀವು ಎಲ್ಲಿಪ್ಪೋ ಕಾರ್ತಿಕ್? ಇದು ಕುದುರೆದು ಕಾರ್ತಿಕ್.
2: ಎಂದುಕ್ ಜೇಸಿ, ಎಂದುಕ್ ಅಲ ಅಂಟುನಾವು?
1: ನಾನು ಉಪ್ಪುಕೋರು ಕಾರ್ತಿಕ್, మన వయసులు వేరే, నాన్న ఒప్పుకోరు. ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తీక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చుతాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. రెయిన్బోకి సాత్ లైఫ్ రంగీన్. ఏ లాంగ్వేజ్లో చెప్పినా కానీ మీనింగ్ మాత్రం అంతే. సీరియస్లీ, మరి లైఫ్ నిజంగానే అంత కలర్ఫుల్గా ఉందా? అఫ్కోర్స్, ఇది రెయినీ సీజనే కదా, అప్పుడప్పుడు ఆకాశంలో రెయిన్బోని చూస్తామేమో, బట్ సీరియస్లీ మనం అనుకున్నట్టు అంతే బ్యూటిఫుల్గా, అంతే కలర్ఫుల్గా లైఫ్ వెళ్తుందా అంటే ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మనకి కంప్లైంట్ చేయడానికి. Reasons are definitely there for any

ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. నిజంగా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఏదో ఒకటి లోటు, ఏదైతే లేదో అదే చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ మనకి, అదే కావాలి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ హు ఆర్ ఇన్ అ వెరీ గుడ్ స్టేటస్ ఆల్సో, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏది లేదో దాని గురించి ఆలోచిస్తారు. అండ్ యునో, సమ్టైమ్స్ కొంతమందిని నిజంగా చూస్తే చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. వాళ్ళు చాలా చాలా నార్మల్ సిచ్యుయేషన్లో ఉంటారు, బట్ స్టిల్ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ కాంటెంటెడ్. నిజంగా కదా, అంత సాటిస్ఫాక్షన్ లెవెల్ వాళ్ళకి ఎలా వస్తుందో? మేబీ ఇట్స్ అబౌట్ ది థాట్ ప్రాసెస్ ఏమో కదా. ఎస్, మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతే ఎస్ వీ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సమ్టైమ్స్ మన కంపారిజన్స్ మనకంటే పైన ఉన్న వాళ్ళతో కాదు, మనకంటే కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీ ఫీల్ సో సాటిస్ఫైడ్ ఏమో. ఎస్ బాస్, నిజంగా నేను మిగతా వాళ్ళకంటే నేను చాలా బెటర్గా ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తే చాలు కదా. ఎస్, దానికే గ్రాటిట్యూడ్ ఫ్యాక్టర్ ఈజీగా వచ్చేస్తుంది. సీరియస్లీ, మరి ఈ థాట్ ప్రాసెస్ని ఆలోచిస్తే అందరి లైఫ్లో కలర్స్ ఉన్నట్టే కదా. ఎస్, మరి ఈ చల్లని సాయంకాలం వేళ అలా కూల్ బ్రీజ్, అలా ఒక సన్సెట్ వైబ్ని ఆస్వాదిస్తుంటే హలో హలో హలో, ఏ బాబు లేవ్, నిద్ర లేవ్ అన్నట్టు అంటారేమో కదా. నిజంగా ఈ డిస్క్రిప్షన్ మన హైదరాబాద్ వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు, ఎందుకంటే నిజంగా ఏదో ఒక మంచి నేచర్ స్పాట్లో ఉంటే చాలా బాగుంటుంది. కానీ మనం ఉండలేం కదా, అట్లీస్ట్ ఫీల్ అవ్వాలి కదా, బికాస్ హైదరాబాద్ ఈజ్ వెరీ మచ్ హైదరాబాద్ ఇన్ ది ఈవినింగ్స్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్. పాపం, మిమ్మల్ని ఎవరు సేవ్ చేయలేరు, మీరు తప్ప. సో అంటిల్ యూ కంట్రోల్ ద ట్రావెలింగ్ అండ్ పొల్యూషన్, నోబడి కెన్ స్టాప్ ఇట్. కాబట్టి అంటిల్ దెన్ మనం మ్యూజిక్తో చక్కగా ఎక్కడికో వెళ్ళిపోదాం. డెఫినెట్గా ఆ ఫీల్ అయితే వస్తుంది మ్యూజిక్తో. మరి ఫర్ దాట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ టు కామ్ డౌన్ యువర్ సెల్ఫ్, డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్, హియర్ ఐ యామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రవళిక ఆన్ యువర్ షో జెన్ జీ విత్ మల్టీలింగ్వల్ మ్యూజిక్. అండ్ ఆఫ్ కోర్స్ 6 to 9:30 ఇక్కడే ఉంటాం మీతో మాట్లాడడానికి, మీ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ మీతో పాటు మ్యూజిక్తో వైబ్ అవ్వడానికి నేను ఇక్కడే ఉన్నాను బాస్. సో లెట్స్ టుగెదర్ ఎంజాయ్, ఫీల్, రిలాక్స్ విత్ ద మ్యూజిక్. మరి అలాంటి పాటలు మీ అందరి కోసం ప్లే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ నెంబర్, లెట్స్ కమ్ అప్ విత్ ద ఇంటర్నేషనల్ నెంబర్. Mari, with this music, let's start our Zen Z 627 is multilingual. Here we go. Stay tuned with me, Archie Pravlika, only on 101.9.

నిజంగా ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవటంలోనే సగం వెల్ అయిపోతుంది. సీరియస్లీ, బికాస్ వీ ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. డే టు డే ఉండే టార్గెట్స్ ఉంటాయి, ఒక లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి, ఆల్వేస్ ఏదో ఒక బాదరేషన్స్ మనకు ఉంటూనే ఉంటాయి. బికాస్ మనం ఖాళీగా ఉండేది ఎక్కడ, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, ఎవరితో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. సమ్వేర్ సమ్ డిస్టర్బెన్సెస్, సమ్ కమ్యూనికేషన్ ఇష్యూస్, సమ్ ఒపీనియన్ ఇష్యూస్, ఇలాంటివన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అండ్ విల్ బీ వెల్ అని అనుకోవడంలోనే చాలా బెటర్మెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్లోనే సగం సగం క్యూర్ ఉంటుందన్నమాట. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రవళిక. మరి ప్రవళిక వచ్చేసిందంటే నేను మాట్లాడుతున్నట్టు మీరు వింటున్నారని నాకు తెలియాలంటే యూ హ్యావ్ టు వాట్సాప్ మీ 1914023234822. సో ఇండిపెండెన్స్ డే దగ్గరికి వచ్చేస్తుంది, ఒక పాట్రియాటిక్ వైబ్స్ మనకి ఆల్వేస్ ఉంటూనే ఉంటాయి. అండ్ బట్ యు నో రైట్ నౌ అంటే లైక్ దిస్ ఇండిపెండెన్స్ టైం కావచ్చు, రిపబ్లిక్ డే టైమ్స్ కావచ్చు, ఇంకాస్త ఎలివేటెడ్గా ఉంటుంది. బట్ హౌ మచ్ ఆర్ వీ పాట్రియాటిక్? సీరియస్లీ, ఇండియా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే, గేమ్స్ ఉంటే, స్పోర్ట్స్ ఉంటే, వీ రియలీ చీర్ అప్ ఫర్ ది కంట్రీ సో మచ్ ఇన్ అ వెరీ బిగ్ వే. లైక్ వీ ఆర్ యునైటెడ్, సీరియస్లీ, వీ ఆర్ డైవర్సిఫైడ్ బట్ స్టిల్ వీ ఆర్ యునైటెడ్ విత్ వన్ నేమ్, దట్ ఈస్ ఇండియా. మరి అది స్పోర్ట్ స్పిరిట్ ఉన్న టైంలోనే కాకపోవడం, బట్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ అబౌట్ కంట్రీ వీ కమప్. మరి ఇంత డైలీ రెగ్యులర్ లైఫ్లో అసలు హౌ మచ్ వీ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద కంట్రీ? అంటే పాట్రియోటిజం అనగానే యుద్ధాలు చేసేయాలి, బార్డర్లో నిల్చోవాలి, అండ్ వీ క్యాన్ ఓన్లీ డూ త్రూ సమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుకుంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో వెన్ వీ ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, సో ఖచ్చితంగా మన కాంట్రిబ్యూషన్ ఇన్ అ డైలీ వైజ్ వీ కెన్ సో మచ్ కాంట్రిబ్యూట్ టు ద కంట్రీ. సో దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. ఐల్ బీ బ్యాక్ ఆఫ్టర్ అ సాంగ్, ఆఫ్టర్ 2 సాంగ్స్. అండ్ ఎస్, యూ షుడ్ టెల్ మీ అప్పుడు మీరు అసలు ఇన్ అ డైలీ వైజ్ మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కంట్రీకి, టు షో యూ పాట్రియోటిజం ఇన్ వాట్ ఎవర్ ద బెటర్ వే, డూయింగ్ సమ్ చారిటీస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ వాట్ ఎవర్ మీకున్న ఐడియాలజీ ప్రకారం, వాట్ ఈస్ దట్ పాట్రియాటిక్ థింగ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ? ఐ లవ్ మై కంట్రీ అని చెప్పడం కాదు, బట్ చూపించడం, లైక్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ ఇన్ అ వెరీ గుడ్ వే, ఇన్ అ బెటర్ వే. సో అలాంటి థింగ్స్ ఏమైనా ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి 1914023234822. లెట్స్ టాక్ ఆన్ దాట్ ఆఫ్టర్ దీస్ సాంగ్స్. మరి తమిళ్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జీ ప్రవళిక.

0: FM Rainbow 101.9 Musically yours.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument?
3: Really? Tell me.
2: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural adda on radio.
2: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telanganam's heartbeat on air.

రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. రాణి గారు నాకు మెసేజ్ చేశారు, హాయ్ ప్రవళిక అనేసి. హాయ్ రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ యా, అండ్ నాకు వీరు గారు మెసేజ్ చేశారు, అండ్ రాంబాబు గారు మెసేజ్ చేశారు, అండ్ లక్ష్మీ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వింటున్నట్టు నాకు అర్థమవుతుంది, మరి మీరు కూడా వింటున్నట్టు నాకు తెలియాలంటే, అండ్ యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ ఎనీథింగ్ 0914023234822. టాకింగ్ అబౌట్ పాట్రియాటిజం, బికాస్ ఆల్రెడీ దిస్ ఇస్ అవర్ ఫ్రీడమ్ వీక్, దిస్ ఇస్ ద ఇండిపెండెన్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రీడమ్. మరి సెలబ్రేటింగ్ ఇట్స్ ఓన్లీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫర్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే లాంటిది కాకుండా, జనరల్గా ఈ టైంలో వీఆర్ ఎలివేటెడ్ విత్ ఆర్ స్పిరిట్స్ ఫర్ ద కంట్రీ. బట్ జనరలీ కూడా నాట్ జస్ట్ గోయింగ్ అవుట్ దేర్ ఆన్ టు ద బార్డర్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్, అక్కడ ఫైట్ చేస్తేనే మనకి ప్యాట్రియాటిజం ఉన్నట్టు కాదు. అండ్ నాట్ జస్ట్ చీరింగ్ అప్ ఫర్ ద స్పోర్ట్స్ అవర్ కంట్రీ ప్లే ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ అంతేకాదు ఇతను మంచి ప్యాట్రియాటిక్ సినిమా వచ్చినప్పుడు మనకి ఆ బ్లడ్ రష్, దట్ అడ్రినలిన్ పంప్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనకు అనిపించడం మాత్రమే కాదు, బట్ ఇన్ ద ప్రాక్టికాలిటీ వెన్ వీ థింక్ అబౌట్ రియల్ లైఫ్లో వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ టు షో అప్ ఆర్ ప్యాట్రియాటిజం, అండ్ నాట్ జస్ట్ టు షో దట్ ఐ లవ్ మై కంట్రీ అని కాదు, బట్ అది నిజాయితీగా వీ హ్యావ్ టు, అండ్ ఇట్స్ అవర్ షియర్ రెస్పాన్సిబిలిటీ టు షో అప్ సమ్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ అనమాట. సో డైలీ లైఫ్లో వీఆర్ అప్ విత్ సో మెనీ థింగ్స్ ఇన్ ద పర్సనల్ లెవెల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక సిటిజన్ ఆఫ్ ద కంట్రీ లాగా మనం చాలా చాలా బాధ్యతలు నిర్వహించాలి, రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటుంది డెఫినెట్లీ. అండ్ అందులో లెట్ మీ టెల్ యూ ద ఫస్ట్ మోస్ట్ రూల్ క్యాన్ బీ యూ జస్ట్ ఫాలో ద రూల్ వాట్ ఎవర్ ఇస్ కెప్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, అంతే కదా. సో వీ హ్యావ్ టు జస్ట్ అబైడ్ టు ద రూల్ సిన్సియర్లీ ఏదైతే ఉందో, అండ్ నాట్ ఓన్లీ దట్ రెగ్యులర్ లైఫ్లో మనకు ఉండే రూల్ ఏంటి, జస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ సిన్సియర్లీ. సో ఎక్కడో లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకులే అంత దూరం వెళ్ళడం, పెట్రోల్ సేవ్ చేయాలి, ఇవన్నీ థాట్ ప్రాసెసెస్ కాకుండా, ఇఫ్ యు ఆర్ సో మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంట్రీ, ఫస్ట్ థింగ్ వీ క్యాన్ డూ వాట్ ఎవర్ థింగ్, వాట్ ఎవర్ ద రూల్ వీ హ్యావ్, జస్ట్ ఫాలో ఇట్ వెరీ వెరీ హానెస్ట్లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వీ కెన్ కాంట్రిబ్యూట్. అండ్ అంతేకాదు జస్ట్ మన ఇంటి వరకు అని కాకుండా, కమ్యూనిటీ క్లెన్లీనెస్ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ కదా. సో దానికి మనం కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా అవసరం, బికాజ్ గవర్నమెంట్ సోర్సెస్ అనేవి కొంతవరకు చేస్తాయి, బట్ ఇన్ ఎవ్రీ డే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్ వెరీ క్లీన్ అనమాట. సో ఎవ్రీబడీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కమ్యూనిటీ క్లీన్లీనెస్, మన ఏరియాలో చుట్టుపక్కల ప్రాపర్గా ఉందా, నీట్నెస్ మెయింటైన్ అవుతుందో చూసుకోవాల్సిన బాధ్యత ఎవ్రీ పర్సన్కి ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, జనరలీ ఎక్కడన్నా అన్యాయం జరిగేటప్పుడు సైలెంట్గా ఉండటం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. సో వెన్ యూ థింక్ దట్ ఈస్ కరెక్ట్, సపోర్టింగ్ ఇట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఆబ్వియస్గా వీ కీప్ డూయింగ్, బట్ డెఫినెట్లీ సైలెంట్గా ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. సో స్టాండింగ్ ఫర్ ద ట్రూత్ అండ్ వాయిసింగ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఈస్ రియలీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఐ షుడ్ సే. మరి అంతేకాదు మన న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మన నేచర్ని, మన వాటర్ని, వీటన్నిటిని సేవ్ చేయడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వీఆర్ జస్ట్ డ్రాపింగ్ డౌన్ అ పీస్ ఆఫ్ ప్లాస్టిక్, అండ్ యూ డోంట్ నో హౌ మచ్ హార్మ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ టు ద క్లైమేట్ అండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు, అది డిజాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ప్లాస్టిక్ అనేది ఎంత పొల్యూషన్ అవుతుంది అంటే. సో దట్ వన్ థింగ్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఈజ్ ఎ క్లీన్ ఎన్వైర్మెంట్, నాట్ ఓన్లీ ఇప్పుడున్న వాళ్ళకి మాత్రమే కాదు, బట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ వాట్ యూ కెన్ గివ్ అ బిగ్గెస్ట్ ట్రెజర్ ఈజ్ అ క్లీన్ ఎన్వైర్మెంట్. అది వీఆర్ రూయినింగ్ ఇట్ సో మచ్, ఆల్రెడీ చాలా చాలా ఖరాబ్ అయిపోయింది. యాజ్ యూ నో ద ఓజన్ లేయర్ ఈజ్ డిప్లీటింగ్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, అదన్నీ థింగ్స్ మనకి తెలిసిందే కదా. సో
ఇంతవరకే అయితే అంతవరకు వీలైనంతగా ఇప్పుడున్న పొల్యూషన్ నేను ఎంతవరకు తగ్గించవచ్చు నా

మా చేతిలో ఎంతుంది అనేది మైండ్ఫుల్గా ఇఫ్ వి బిహేవ్ దెన్ డెఫినెట్లీ. సో వాటర్ వేస్టేజ్ చేయకుండా వాటర్ సేవ్ చేయండి, వాటర్ కన్జర్వేషన్ చేయండి. అండ్ ఎస్, రెయినీ సీజన్ కాబట్టి ఇది దిస్ ద బెస్ట్ టైమ్ యూ కెన్ సేవ్ ద వాటర్, బికాజ్ చాలా చాలా ఏరియాస్ డ్రాట్ కింద మారిపోతున్నాయి, వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ సిటీస్ దట్ డిపెండింగ్ అపాన్ మున్సిపల్ వాటర్ ట్యాంకర్స్ తప్పించేసుకుంటున్నాయి. సో ఈవెన్ ఇన్ ద సిటీ ఆల్సో కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ వేర్ వీ కెన్ డూ టు ద సొసైటీ, టు ద ఫ్యూచర్ చిల్డ్రన్. అంటే మీ పిల్లల కోసం మీరు చాలా చాలా సేవింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, బట్ రైట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఇస్ right environment, pure environment, because you have enjoyed all the good manchi pollution leni kaalamlo meeru peri peddayi untaru, but still think about the future. They should sustain this pollution environment vallu nijanga future lo we have to keep some air purifiers to our nose and we have to roam ante asala aalochinchadaniki chaala bhayanga undi kada. So just a contribute to the society by saving whatever it is, natural resources ni kaapadukunte chalu. And mee chuttu pakkala unna vallu meeku telisina evaraina maids kaani vaalla pillalu kaani, you contribute some amount for their education, veelaithe velli chadulu cheppandi. And that's how you can do so many things in a daily life for the country. బికాజ్ ఇప్పుడు మీరు చేసే ఏ చిన్న కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇట్ విల్ మేక్ అ వెరీ బిగ్ చేంజ్. దాట్స్ హౌ ఎవ్రీ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ వచ్చినప్పుడల్లా మీరు ఒక మొక్కలు నాటడం, అది ఒక హ్యాబిట్ కింద చేయడం పిల్లలకి, దట్స్ అ వెరీ గుడ్ నోట్ అనమాట. చారిటీ చేయడం, వాళ్ళ చేత చారిటీ చేయించడం, డొనేటింగ్ క్లోత్స్ అండ్ ఆల్, దిస్ ఇస్ ఆల్ ద బిగ్గెస్ట్ థింగ్ వీ క్యాన్ డూ. అండ్ నిజంగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇఫ్ యూ మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా పిల్లలకి అదే అలవాటు చేస్తే నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్ విల్ స్ట్రగుల్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ దిస్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ విత్ సో మెనీ థింగ్స్ యాజ్ వీ నో. సో లెట్స్ సీ దట్ వీ హ్యావ్ అ హెల్దీ ప్యూరిఫైడ్ లైఫ్ స్టైల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఫ్యూచర్, అండ్ let's walk towards that and let's make India greener, purer, and definitely so progressive we can do. So yeah, chala chala ideas naake unnai, how come meeku chala chala inka undochu. So do so many things to this country, that's how we can show our patriotism. Yes, intune unnandi Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz with me RJ Pravlika.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

All right, 6:50 crossed 23 seconds on the dot. Meeru vintunnaru Zen C with me, RJ Pravalika. Naku Anuradha garu message chesaru, hi Pravalika, vintunnamu paatalu and maatalu anesi message chesaru. Thank you. And naku Raghav message chesadu, nice voice Pravalika anesi. Thank you Raghav garu. And naku Leela message chesindi and Kausalya garu message chesaru. Oh my god, people are listening and I'm so happy. మరి మరి కొద్ది సేపట్లో మీరు కూడా నాకు వినిపిస్తారు. ఎస్, 7 o'clock తర్వాత మనకి కాలేజ్ టైం స్టార్ట్ అవబోతుంది కదా, మరి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. ఎస్, ద నంబర్స్ వుడ్ బి 0402-323-0030-233-4821 and 2970-4715 ఆర్ ద నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ యాజ్ యూజువలీ వాట్సాప్ మీ 1914023-23482. మరి ఎస్, మన జెన్సీలో మల్టీ లింగ్వల్ పాటలు ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు శ్రీనిధి మెసేజ్ చేసింది అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్. దే ఆర్ ఆన్ ద డ్రైవ్ అండ్ దే ఆర్ లిస్నింగ్ అనేసి నాకు మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి యాజ్ దీ సే, హౌ మచ్ ఎవర్ హై వి గో వీ షుడ్ బి గ్రౌండెడ్ అనేసి అంటారు. రూట్స్ని అసలు మర్చిపోకూడదు. అంటే చెట్లు అంత హంబల్గా ఎందుకున్నాయి, బికాజ్ దే ఆర్ స్టక్ విత్ ద రూట్స్ టు ద ఎర్త్ అనేసి అంటూ ఉంటారు. బట్ యు నో, మనకు అలాంటిది ఏం లేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. సో సమ్వేర్ బికాస్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్, లేకపోతే మనం ఏదైనా కొంచెం ఎక్కువగా సాధించినప్పుడు ఆటోమేటిక్గా కింద కాళ్ళు నిలవం అన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోతాం. సో ఆల్వేస్ వీ షుడ్ బి గ్రౌండెడ్ అనేసి అంటూ ఉంటారు కదా. ఆఫ్ కోర్స్, మరి మైండ్ఫుల్లీయే కాదు, బాడీ షుడ్ ఆల్సో బి గ్రౌండెడ్. మీకు అర్థం కాలేదు కదా. ఎస్, ఎలా అయితే ఎలక్ట్రికల్ సామాన్లు ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్, వీటికి కనెక్ట్ చేసేటప్పుడు ఒక ఎర్థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బికాస్ ఆఫ్ దట్ ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. దట్స్ హౌ మన బాడీకి కూడా అదే కావాలి. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అంతా ఈ కాంక్రీట్ రోడ్స్, కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం కాబట్టి సమ్వేర్

అరౌండ్ వెరీ లెస్ టైమ్స్ మనం ఆ మట్టిని అనేది ముట్టుకుంటాం అండ్ దాని మీద నడుస్తాం. సో మనం ఎప్పుడన్నా బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఈవినింగ్ టైం ఇలానే వాకింగ్ వెళ్ళేటప్పుడు వై పీపుల్ ప్రిఫర్ వాకింగ్ ఇస్ డెఫినెట్లీ ఫర్ ద హెల్త్ ఓన్లీ, బట్ యు నో చక్కగా షూస్ వేసుకొని నడవటం అలవాటు అయిపోయింది అండ్ దట్స్ హౌ దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ ఫుట్ అని చెప్పచ్చు. బట్ యు నో బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? అఫ్ కోర్స్ మనకి ఇంట్లో ఉన్న మార్బల్ లేకపోతే టైల్స్ మీద నడవటం అలవాటు అయిపోయింది. వీ డోంట్ హ్యావ్ దట్ సెన్సిబిలిటీస్ టువర్డ్ ఎర్త్ రైట్ నౌ బికాజ్ ఇక్కడ చూసిన కాంక్రీట్ రోడ్స్ అండ్ పాత్వేసే కాబట్టి. బట్ యు నో వన్స్ యూ స్టార్ట్ వాకింగ్, మట్టి రోడ్డు మీద నడవటం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఇన్ యువర్ లాన్ ఏరియా ఎక్కడైతే గ్రాస్ ఉంటుందో యూ వాక్ ఇట్ మైండ్ఫుల్గా మీరు ఆలోచించి చూడండి. యూ ఫీల్ సో మచ్ బెటర్ బికాస్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. చాలా చాలా ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయన్నమాట మనం ఎర్త్కి కనెక్ట్ అయ్యి మనం నడిచిన నిలుచున్న. బికాస్ కొన్ని నిమిషాలు ఒక 10 to 15 minutes ఎవ్రీ డే వీ హ్యావ్ టు వాక్ ఆన్ ద గ్రాస్, లేకపోతే దాన్ని ముట్టుకోవాలి, మట్టిని ముట్టుకోవాలి, ఆర్ సమ్వేర్ వీ హ్యావ్ టు సిట్ ఆన్ దాట్, లేకపోతే కంప్లీట్గా కాస్త మట్టి అనేది తీసేసి అందులో కొంచెం లోతుగా మన ఫుట్ని ప్లేస్ చేసేసి ఉంచితే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ అస్ బికాస్ వీఆర్ ఫ్రమ్ ఎర్త్. వీ ఆర్ నిజంగా సో మచ్ కనెక్టెడ్ టు ద ఎర్త్ కాబట్టి ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా డేలో డైలీ ఖచ్చితంగా ఒక 15 minutes మీరు ఎర్త్కి కనెక్ట్ అయ్యి ఉంటే మ్యాజిక్ చూస్తారు. మామూలు మ్యాజిక్ కాదు, సీరియస్గా మీ బాడీ ఆటోమేటిక్గా డీటాక్సిఫై అయిపోతుంది తెలుసా? బికాస్ ఇన్స్టంట్గా మీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయన్నమాట బాడీలో. దట్స్ హౌ మీ మూడ్ బెటర్ అవుతుంది, డీస్ట్రెస్ అయిపోతారు సీరియస్లీ. అండ్ యు నో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ మన థాట్స్ వల్ల, సో మెనీ ఆస్పెక్ట్స్ వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఎర్త్ మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పుల్ చేసేస్తుంది అన్నమాట. దాట్స్ హౌ యు ఫీల్ సో బెటర్, మూడ్ బెటర్గా ఉంటుంది. దట్స్ హౌ యువర్ బ్రెయిన్ ఫంక్షన్ సో బెటర్. అండ్ స్లీప్ ఇష్యూస్, అందరికీ ఇప్పుడు స్క్రీన్ టైం వల్ల చాలా ఎక్కువగా స్లీప్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. సో వన్స్ కీపింగ్ అవే ఆల్ ది స్క్రీన్స్, ఒక్కసారి 10 minutes, జస్ట్ 10 or 15 minutes, వెన్ యు ఆర్ గ్రౌండెడ్, వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎర్త్, మ్యాజిక్ చూస్తారు. ట్రస్ట్ మీ, ఇఫ్ ఇట్ ఆల్ యూ డెంట్ ట్రైడ్ ఇట్ టిల్ నౌ, ఎస్ యూ హ్యావ్ టు ట్రూ. మరి ఎవరైతే ట్రై చేశారో యూ ఆల్రెడీ నో ద బెనిఫిట్స్. సో ఖచ్చితంగా డేలో షూస్తో వాక్ చేయడమే కాదు, బట్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఖచ్చితంగా మీరు మట్టి మీద, ఆ గ్రాస్ మీద, లేకపోతే ఎర్త్లో మీ కాళ్ళు అలా పెట్టేసి ఉంచండి. యూ ఫీల్ సో సో బెటర్. ఎస్, మరి సూపర్ సూపర్ సూపర్ థింగ్స్ అని చెప్తుంది కదా ప్రవళిక. ఎస్ ఎస్, మరి జెన్జీ మన క్లైమాక్స్కి వచ్చేసింది. బ్యూటిఫుల్ హిందీ పాటతో మనం కంక్లూడ్ చేసేసి తొందరగా మన కాలర్స్ టైంలోకి ఎంటర్ అయిపోదాం, బికాజ్ ది కాలర్స్ ఆర్ ఆల్రెడీ కాలింగ్ మై ఫోన్. మరి వెంటనే కాల్ చేయడానికి రెడీగా ఉండండి అండ్ కాలర్స్ టాపిక్ అనౌన్స్ చేస్తాను. లెట్స్ టాక్ ఆన్ దాట్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభలిక. మరి ఈ పాట, దిస్ లవ్లీ గానా ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఫర్ యువర్ జానీమన్స్ అండ్ ఆల్, ఎంజాయ్ దిస్ సాంగ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఎగిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివి రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. వెల్కమ్ టు హలో రెయిన్బో ది కాలర్స్ టైమ్. మరి ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. మరి నంబర్స్ వచ్చేసి 0402323003023234812970471 ఆర్ ది నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటాయి, మీకు తెలిసిందే. వాట్సాప్ మీ 9140232348222. మరి మనకి చాలా చాలా మంది రోల్ మోడల్స్ లాగా ఉంటారు. వీ సీ, వీ గెట్ ఇన్స్పైర్డ్ విత్ ద క్రికెటర్స్, విత్ ద స్పోర్ట్స్ మెన్, విత్ ద హీరోస్, విత్ సమ్ లెజెండరీ పర్సనాలిటీస్, లీడర్స్. చాలామంది ఉన్నారన్నమాట మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, బికాజ్ వాళ్ళ దగ్గర అన్ని ఇన్స్పైరింగ్ పాయింట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ అలాంటి వాళ్ళు కాకుండా మన చుట్టుపక్కల కూడా చాలా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ మీకు మీ రోల్ మోడల్ ఎవరు అనేసి నేను అడిగితే ఇంట్లో అమ్మ నాన్న అనేసి చెప్తారు ఈజీగా. దే ఆర్ డీఫాల్ట్, దే ఆర్ ద లెజెండ్స్. అసలు వాళ్ళకి డిస్క్రిప్షనే అనవసరం అనమాట. దే ఆర్ ఆల్వేస్ వెరీ హై అండ్ రియలీ రియలీ గ్రేట్ పర్సనాలిటీస్. వాళ్ళు కాకుండా మీకు తెలిసిన వాళ్ళలో, మీ చుట్టుపక్కల ఎప్పుడూ అబ్జర్వ్ చేసే వాళ్ళలో, సో వాళ్ళలో మీకు ఉన్న రోల్ మోడల్స్ ఎవరు అండ్ హూ ఆర్ దోస్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, అంటే వాళ్ళ నుంచి మీరు ఏ థింగ్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేసి మీకు అనిపించింది, దట్స్ హౌ దే బికేమ్ యువర్ రోల్ మోడల్స్. సో అలాంటి వాళ్ళ గురించి, ఎవరైనా ఒక్క పర్సనాలిటీ గురించి చెప్పండి, దట్స్ ఆల్. అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ విచ్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్? నాకు కాల్ చేసి షేర్ చేసుకోండి అబౌట్ యువర్ రోల్ మోడల్స్ ఇన్ ద రియల్ లైఫ్, మీకు తెలిసిన వాళ్ళలో అలా చెప్పండి. ఎస్, మరి రెగ్యులర్గా అమ్మా నాన్నల గురించి కాకుండా, బికాస్ వీ నో అబౌట్ దెమ్, బట్ మిగతా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళలో హూ ఇస్ దట్ రోల్ మోడల్ ఫర్ యూ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ లైక్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్? అందరూ నేర్చుకోవాల్సిన విషయం వాళ్ళ నుంచి ఏంటి అనేసి షేర్ చేసుకొని చెప్పండి అందరికీ టుడే. బికాజ్ ఇఫ్ యూ టాక్, చాలామంది వింటారు, అందరికీ తెలుస్తుంది కాబట్టి కాల్ మీ. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు నంబర్స్. మరి మల్టీ లింగ్వల్ పాటల తర్వాత వీఆర్ బ్యాక్ విత్ అవర్ బ్యాంగర్ తెలుగు నంబర్స్. హియర్ వి గో, ద లేటెస్ట్ కొరియన్ కనకరాజు సినిమాలోంచి సువేద్ స్వామి అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: ఆల్ రైట్, మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, లైక్ చాలా మందిని కలుస్తూ ఉంటాం, బట్ యు నో ఫ్యూ పీపుల్ ఆర్ సో డిఫరెంట్ అండ్ సో ఇన్స్పైరింగ్. మీ లైఫ్లో మీకు కొంతమందిని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా, ఒక రోల్ మోడల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. అలా మీకు తెలిసిన వాళ్ళలో ఇన్స్పైరింగ్గా అనిపించిన వాళ్ళెవరు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అనేదే టాపిక్ అన్నమాట. మై ఫస్ట్ కాలర్, హలో. హలో,
1: హలో,
0: హాయ్
1: గారు.
0: హాయ్ గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: శిరీష అండి.
0: హాయ్
1: తప్పని సరే,
0: శిరీష, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను సప్లై చైన్ ప్లానింగ్ అండి, ఫార్మా ఇండస్ట్రీ.
0: ఓ నైస్ నైస్. సో మరి మీకు తెలిసిన వాళ్ళలో హూమ్ డూ యూ థింక్ యాజ్ ఎ రోల్ మోడల్?
1: నాకైతే మా కెమిస్ట్రీ టీచర్ అండి,
0: వావ్,
1: ఇంటర్లో ఉన్నప్పుడు.
0: ఓకే.
1: సో అప్పుడు పాస్ అయితే చాలు, ఎలాగో డిగ్రీ అవుతుంది, పెళ్లి చేస్తారు. సో అలా అలా ఉండేది మా మా ప్లేస్ లో.
0: ఓకే.
1: సో అలాంటిది ఒక రోజు ఏమైంది, కెమిస్ట్రీలో జస్ట్ పాస్ అయ్యాను.
0: ఓకే.
1: సో అప్పుడు నన్ను సార్ ఏం చేస్తారంటే, నీళ్ళు నిలిచేస్తారు. సో అది అసలు నాకు అసలు నచ్చలేదు. సో ఆ రోజు నుంచి కంటిన్యూగా చదవడం స్టార్ట్ చేశాను. సో
0: ఓకే.
1: ఎవరైతే నిల్చోబెట్టారు బయట, అదే సార్ 2 మంత్స్ తర్వాత కెమిస్ట్రీలో 60-60 సిరీసకే వస్తాయి అని చెప్పారు.
0: సూపర్.
1: సో అప్పటి నుంచి అంటే సార్ ఎంకరేజ్మెంట్ అలా చేయబట్టి నేను ఈ పొజిషన్ లో ఉన్నా.
0: వెరీ నైస్,
1: అందుకే నా రోల్ మోడల్ అయితే కెమిస్ట్రీ సార్.
0: కెమిస్ట్రీ సార్, వెరీ నైస్. ఇంకా మీరు ఇప్పటికీ గుర్తు పెట్టుకొని లైక్ హిస్ ఇన్స్పిరేషన్ అలా మైండ్లో ఉండిపోయింది కదా మీకు, అలా ఉండాలి అనేసి. థ్యాంక్ యూ సో మచ్, శిరీష కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. దట్ రైట్ టీచర్.

0: ఖచ్చితంగా మనల్ని మార్చేస్తారు. మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కదా వాళ్ళే. దట్ సో నైస్ కెమిస్ట్రీ టీచర్. హలో. ఓకే, దట్ వాజ్ ఉమా గారు. సారీ ఉమా గారు, వీలైతే మళ్ళీ కాల్ చేయండి. లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్. హలో. ఇన్ని వెరీలు అయితే ఎలా? ఓకే, మీ లైఫ్ లో మీకు రోల్ మోడల్ లాగా అనిపించిన వ్యక్తులు ఎవరు?
1: అయితే మా దగ్గర పామటం పార్క్ వస్తుంది అన్నమాట.
0: ఓకే,
1: సో దాదాపుగా 25 ఇయర్స్ నుంచి నేను ఇంటికి దగ్గరే కాబట్టి సాటిగా పేరు కూడా వచ్చేసింది. దాంతో పాటు నేను అక్కడ యోగా నేర్చుకోవడం జరిగింది. అయితే యోగా గురువు గారు ఏమిటంటే రతన్ లాల్ రాజు అని గుజరాతీ ఆయన. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారంటే, ఇప్పుడు ఆయన వయస్సు మీరు ఊహించలేరు అనుకుంటాను. ఈజ్ నౌ 107.
0: ఓ మై గాడ్, సీరియస్లీ
1: 107 నడుస్తుంది ఆయన ఇంకా.
0: సూపర్.
1: అయితే రీసెంట్ గా 2 మంత్స్ కిందనే వెళ్ళొచ్చాను కూడా, వెళ్ళొచ్చాను మాట్లాడొచ్చాను చేశాను. ఇప్పుడు కొంచెం బాగా ఇదైపోయారు అనుకోండి, డల్ అయిపోయారు. కానీ కంపల్సరీగా ఇప్పుడు కూడా చూసే గుర్తుపడతారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు ఆయన.
0: సో
1: అట్లాగా మాకు బాగా అంటే యోగాలు బాగా ఎన్నో నేర్పించారు, ఆసనాలు నేర్పించారు, యోగా నేర్పించారు. సో కంపల్సరీగా ఆయనను ప్రతిసారి మేము పిలుస్తుంటాము, చేస్తుంటాము. ఇప్పుడు కూడా మాకు ఆయనతో మంచి కనెక్షన్ ఉంది. తర్వాత సనాతన ధర్మంలో మాకు నేను వర్క్ చేసినప్పుడు డాక్టర్ సుమయాజులు గారు అని ఉన్నారు, ఆయన ఇప్పుడు కాశీలో ఉన్నారు, ఆయన కూడా నాకు ఒక గురువు లాంటి వారి.
0: ఓకే, థ్యాంక్ యూ. ఒక్క పర్సనాలిటీ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సచ్ అ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ కదా. 107 ఏజ్లో కూడా ఇప్పటికీ యోగా నేర్పిస్తున్నారు అంటే యోగా ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆమ ఎనర్జీ అని అర్థమవుతుంది కదా. సీరియస్లీ, మరి మీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఎవరు? చాలా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో కలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవాల్సిన థింగ్స్ ఉంటాయి కదా. దాట్స్ హౌ వీ గ్రో అండ్ గ్లో కదా. మరి మన నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో,
0: గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ అసలు వినిపించట్లేదు. హలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బట్ చక్కగా సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి కాల్ చేయండి. మై నెక్స్ట్ కాలర్. హలో.
3: హలో ప్రవల్లిక,
0: గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: చెప్పండి, మీ రోల్ మోడల్ ఎవరు?
3: రోల్ మోడల్ మధుర నగర్ లో తోటకూర నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు అమ్మా.
0: ఓకే,
3: ఆయనకు 92 ఇయర్స్.
0: వావ్.
3: ఆయన ఇప్పటికి కూడా ఖచ్చితంగా మధురా నగర్ గుడి వచ్చి ఆంజనేయ స్వామి గుడికి ఆయన కరస్పాండెంట్, ఆయన ఎంత బాగా చేస్తున్నా అంటే అంత బాగా చేస్తున్నాడు. నేను పోయినప్పుడు కూడా నేను 20 ఇయర్స్ బ్యాక్ 2004 లో వచ్చాను హైదరాబాద్ కు. అప్పటి నుంచి కూడా ఆయన బాగా పరిచయం అన్నాడు. ప్రతి విషయంలో కూడా నన్ను ముందుకు నడిపించి, రెండు మాటలు మాట్లాడిన రమణయ్య గారు, ఓ పాట పాడిన రమణయ్య గారు అని చెప్పి నన్ను రోల్ మోడల్ గా చేసి నన్ను కంప్లీట్ గా ఆయన నన్ను తీర్చిదిద్దినాడు. నాకైతే ఆయనే మా తోటకూర నరసింహారావు గారే నాకు రోల్ మోడల్ అమ్మా.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దట్ రైట్ పీపుల్ మన దగ్గర ఉన్నప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు అయినప్పుడు మన వెళ్ళే డైరెక్షన్ కూడా చాలా కరెక్ట్ అవుతుంది కదా. సమ్వేర్ వి స్టాప్ డూయింగ్ మిస్టేక్స్, సమ్వేర్ వి లర్న్ ద లైఫ్ వెరీ మచ్ బెటర్ కదా. సో బీయింగ్ హెల్దీ అండ్ లివింగ్ హెల్దీ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా అలాంటి పర్సనాలిటీస్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాదు, రైట్ అడ్వైజెస్ అట్ రైట్ టైం, అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారా లేదా మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి. డెఫినెట్లీ దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ బికమ్ విత్ ద పీపుల్ వీఆర్ సరౌండెడ్ విత్. మనకి ఎలాంటి కంపెనీ, ఎలాంటి మనుషులతో మనం తిరిగితే మనకు అలాంటి ఐడియాస్ అండ్ థాట్స్, అలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ కదా. ఎస్, మరి మీ రియల్ లైఫ్ హీరోస్ ఎవరు, ఐ మీన్ రోల్ మోడల్స్ ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ అమ్మా నాన్నలు? ఎస్, మరి దాని గురించి కాల్ చేసి షేర్ చేసుకోండి. హియర్ వి గో విత్ ద పీకే సాంగ్ ఫ్రమ్ గప్ప సింగ్. స్టే ట్యూన్డ్ టు 101.9 విత్ మీ ఆర్జీ ప్రభలిక.

0: మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన థింగ్స్ ఉంటాయి. కొంతమంది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటారు, కొంతమంది చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటారు. సో లీవ్ అబౌట్ ద డిస్టర్బింగ్ పీపుల్, బట్ యు నో నేర్చుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. లైక్ ఫ్యూ పీపుల్ ఆర్ సో ఇన్స్పైరింగ్ బికాస్ ఆఫ్ దే డిసిప్లిన్, లేకపోతే యాంగర్ మేనేజ్మెంట్, లేకపోతే సో మెనీ థింగ్స్ ఉంటే వీళ్ళలాగా ఉండాలండి ఈ విషయంలో అన్న విషయాలు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో తెలిసిన వాళ్ళ గురించి? అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంటెడ్ టు లర్న్ ఫ్రమ్ దెమ్? వై ఆర్ యూ సో ఇన్స్పైర్డ్ అబౌట్ దెమ్? దట్ ఈస్ ద టాపిక. సో మన నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో,
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: నా పేరు శ్రవంతి అండి.
0: శ్రవంతి గారు ఎక్కడి నుంచి?
1: నారాయణగూడ.
0: ఏం చేస్తుంటారు?
1: నేను హౌస్ వైఫ్ అండి. మా బాబు మాట్లాడతాడంట.
0: ఓకే, అయితే శ్రవంతి గారు మాట్లాడరా?
1: తను మాట్లాడతానని చెప్పి.
0: ఎస్.
2: హలో,
0: హాయ్.
2: హాయ్,
0: మీ పేరు?
2: నా పేరు సంజిత్.
0: రంజిత్?
2: సంజిత్, సంజిత్.
0: సంజిత్, ఓకే. హాయ్ సంజిత్. సో టాపిక్ విన్నావా? ఓకే, నీ రియల్ లైఫ్ లో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరు, రోల్ మోడల్ ఎవరు?
2: నా కోచింగ్ లో ఒక స్టేట్ ప్లేయర్ ఉంటుండే క్రికెట్.
0: ఓకే,
2: అయితే నాకు బౌలింగ్ అంటే చాలా ఇష్టం.
0: బౌలింగ్, ఓకే.
2: నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ట్రై చేస్తాను.
0: సూపర్. అసలు సో స్పోర్ట్స్ ఆడాలని తను చూసాక నీకు అర్థమైందా? ముందు నుంచి నువ్వు క్రికెట్ ఆడతావా? ముందు నుంచే క్రికెట్ ఆడతావా నువ్వు?
2: అంటే అప్ టు 6 ఇయర్స్ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను.
0: వెరీ నైస్. సో కీప్ ప్లేయింగ్ అండ్ మేక్ us ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సంజిత్ అండ్ శ్రవంతి గారు. అండ్ మై నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో,
0: హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
3: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకే.
3: అమ్మా, టాపిక్ వచ్చేసి నా వెల్ విషర్ రోల్ మోడల్ నా గాడ్ ఫాదర్ సార్, డాక్టర్ సురేందర్ రెడ్డి సార్, డిఎంహెచ్ఓ సార్.
0: ఓకే.
3: అతనితో కలిసి నేను డైలీ గ్రౌండ్ లో వాక్ చేస్తానమ్మా, ఒక నలుగురం కలిసి.
0: ఓకే, ఓకే.
3: అతను నాకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా, నా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఏదున్నా గానీ సార్ తో షేర్ చేసుకుంటానమ్మా.
0: ఓకే, ఓకే.
3: మంచి ఆలోచన తోటి ఇంకో నలుగురు మిత్రులు కూడా మంచి వెల్ విషర్స్ అమ్మా.
0: ఓకే.
3: వాళ్ళ పేర్లు మర్చిపోలేను. వాళ్ళతో 1 అవర్ స్పెండ్ చేస్తాను డైలీ కంపల్సరీ.
0: వెరీ నైస్ అండి, వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. ఖచ్చితంగా అందరికీ అలాంటి ఒక కంపెనీ కావాలి కదా. ఎస్, వీ నీడ్ ఇట్ బికాజ్ మనకి కన్ఫ్యూజ్డ్గా అనిపించినప్పుడు ఒక లైట్ లాగా, ఒక లైట్ వేసినట్టు, ఎస్ ఇలా కాదు, ఇలా ఉంటే బెటర్ అనేసి సజెస్ట్ చేసే వాళ్ళు, రైట్ సజెషన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో జస్ట్ కమెంటింగ్ కాదు, బట్ రైట్ సజెషన్స్ మనకి ఇచ్చేవాళ్ళు చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గాసిప్ చేయడానికి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఇట్స్ నాట్ దట్, బట్ ద రైట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ విల్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ మన ఆలోచనలో, మన ప్రవర్తనలో చాలా చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళతో. సో హ్యావింగ్ దట్ రైట్ కంపెనీ ఈజ్ రియలీ సో మచ్ లక్కీ థింగ్ కదా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. సో లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాలర్, హలో.
4: హలో,
0: హలో, హాయ్.
4: హాయ్,
0: ఐ ఫైన్. మీ పేరు?
4: నా పేరు సతీష్.
0: సతీష్ గారు ఏం చేస్తుంటారు?
4: నేను ప్రొఫెసర్ అండి.
0: ఓకే, ఓకే. సో మరి మీకు రియల్ లైఫ్ లో ఉన్న రోల్ మోడల్స్ ఎవరు?
4: అంటే రోల్ మోడల్స్ అంటే చేంజ్ అవుతా ఉంటారు మేడం, బట్ నాకు బాగా అంటే ఇన్స్పిరేషనల్ గా అనిపించే అంటే మా పిహెచ్డి సూపర్వైజర్ మేడం.
0: ఓకే, ఓకే. హౌ?
4: హి వాస్ వెరీ ఫోకస్డ్, అంటే ఆయన

0: చేయాలనుకున్న దాని గురించి ఫుల్ ఎనర్జీ, అంటే
1: వెరీ నైస్.
0: ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ అతను ఆయన పట్టించుకోకుండా, అసలు ఆయనకు అది డిస్ట్రాక్షన్ అర్జించేసి ఉంటుందో ఉంటుందో తెలియదు కానీ బట్ హీ వాజ్ వెరీ ఫోకస్ టు గెట్ ఇట్ డన్, అంటే అంత చాలా ఫోకస్ ఉండేది,
1: వెరీ నైస్.
0: అదే నాకు చాలా ఇన్స్పిరేషన్.
1: ఓకే, అడిగారా అసలు ఇంత ఫోకస్ గా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి అని అడిగారా ఎప్పుడన్నా మీరు?
0: అంటే అడిగినప్పుడు ఆయన చెప్పేవాడు అసలు నిజంగా మనకు కావాలనుకున్నప్పుడు మనకు వేరే దాని గురించి థాట్ రాదు ఫస్ట్, అది నిజంగా నీకు కావాలని అనుకుంటే అని చెప్పేవాడు.
1: వెరీ నైస్, సో ట్రూ కదా, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు కాల్ చేసి షేర్ చేసుకునేందుకు. నిజంగా కావాల్సింది చెయ్యాలన్నప్పుడు ఖచ్చితంగా ఇంకో డిస్ట్రాక్షన్ అనేది ఉండదు కదా, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అలాంటి థింగ్స్ ఇలాంటి గొప్ప వాళ్ళ నుంచే నేర్చుకుంటాం. అలాంటి గొప్పవాళ్ళు మీరు చూసారా, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, మీరు ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యారా, దట్ వన్ థింగ్ యూ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, జస్ట్ కాల్ మీ ఓవర్ 0402323 48213 200 2300 2970 4715 and the numbers 729 across 4 seconds avutundi, inka avaniki just 31 minutes e undi kabatti call chesi share cheskondi. Stay tuned to 101.9 with me RJ Travelika.

0: ఓకే ఫైన్ సారీ. సో మరి చెప్పండి, మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరు మీకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించారు?
1: అంటే చుట్టుపక్కల ఉండడం వాళ్ళల్లో అంతేం అనిపించలేదు. మా గురువు గారిని గురించి చెప్పొచ్చండి?
0: ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్.
1: యా, రంగనాథం మాస్టర్ గారని మా మాస్టర్ గారు ఉండేవాళ్ళండి.
0: ఓకే,
1: రంగనాథం మాస్టర్ గారు. అయితే ఈ ఎవరైనా సరే సైన్స్ ఫ్యాకల్టీ సైన్స్ చెప్తారు, సోషల్ ఫ్యాకల్టీ సోషల్ చెప్తారు, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవరైనా అలా స్పెషలైజేషన్స్ ఉంటారు కదా.
0: అవును అవును.
1: కానీ మా రంగనాథం మాస్టర్ గారు అలా కాదు. మా రంగనాథం మాస్టర్ గారు ఆల్రౌండర్ అన్నమాట.
0: ఆల్రౌండర్ మాస్టర్.
1: ఏ సబ్జెక్ట్ చెప్పమన్నా చెప్తారు, హెడ్ మాస్టర్ టైప్ అన్నమాట.
0: ఓకే, సూపర్, వెరీ నైస్.
1: మాకు అంటే మాకు బ్రెయిలీ లిపి నేర్పించడానికి,
0: ఓకే,
1: ఆఫ్ కోర్స్ ఆయనకి బ్రెయిలీ లిపి రాదు,
0: ఓకే,
1: కానీ మాకు నేర్పించడానికి ఆయన నేర్చుకుని మరీ మాకు నేర్పించారండి.
0: సూపర్ అండి, సూపర్.
1: అటువంటి వాళ్ళు మాకు రోల్ మోడల్.
0: వెరీ నైస్, వెరీ నైస్.
1: ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉన్నవాళ్ళు, కష్టాలు వచ్చిన తట్టుకోగలిగిన వాళ్ళు, ఓర్చుకునే వాళ్ళు, ఇతరుల కష్టాలు వాళ్ళు భరించే వాళ్ళు, అటువంటి వాళ్ళు మా రంగనాథ్ మాస్టర్ గారు. మా మాస్టర్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. థ్యాంక్స్ చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా రంగనాథ్ మాస్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అలాంటి పర్సనాలిటీస్ చాలా రేర్గా ఉంటారు, అండ్ మీరు ఆయనకి తెలిసి ఉండడం, కలుసుకోవడం చాలా చాలా నైస్ థింగ్, అండ్ మీకు ఆయన చాలా చాలా ఇన్స్పైరింగ్గా నిలిచినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మాకు కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ కాల్. హలో. ఓకే, సో ది లైన్స్ ఆర్ బిజీ బికాస్ ఆబ్వియస్లీ ప్రవళిక వచ్చేసిందంటే చాలా కాల్స్ వస్తాయి కదా. సో లెట్ మీ హావ్ మై నెక్స్ట్ కాల్. హలో.
2: హలో. హలో.
0: హాయ్ అండి, మీ పేరు?
2: నా పేరు దినేష్ అండి, అల్వాల్ నుండి మాట్లాడుతున్నాను అండి.
0: దినేష్ గారు, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ రియల్ లైఫ్?
2: యా, యాక్చువల్లీ నాకు ఒక పర్సన్ ఒక బుక్ ద్వారా రాశారు మేడం ఆయన, దాని ద్వారా నేను కాంటాక్ట్ అయ్యాను, మాట్లాడేవాడిని.
0: ఓకే.
2: చాలా అంటే ఆయన చాలా పెద్ద, ఆయన 82 ఇయర్స్ ఉంటాయి.
0: అంటే ఆథర్ ని మీరు కాంటాక్ట్ చేశారా?
2: తర్వాత ఆయన చాలా రిటైర్డ్ ఎంప్లాయీ, చాలా బాగా మాట్లాడేవారు, చాలా అనుబంధం ఏర్పడింది. నాకు మొదలు ముందు ఏదైనా ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా చెప్పేవాడి. చాలా ఆయన ఎలా చెప్పేవారంటే, ఏదో ఒక నది పక్కన కూర్చుండే అంత ప్రశాంతంగా ఉంటుందో అలా చెప్పేవారు. నాకు కూడా చాలా బాగా అనిపించేది, ఎంత కూల్ గా ఉన్నది ఉంటే ఎంత బాగుంటది, ఎలా సార్ మీరు మా ఏజ్ అది ఇదేనా, చాలా బాగా చెప్పేవారు. అలా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది మేడం. ఆయన చాలా బాగా చెప్పేవారు, నాకు అనిపించేది. ఆయన రీసెంట్ గానే పాస్డ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన అలాగా చాలా మంది ఉంటారు మేడం, కొంతమందిని కనుక్కోవాలి నాకు. ఎందుకంటే ఇప్పుడున్న మన ఏజ్ వాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, ఏమీ అవ్వదు దీని తర్వాత, నీకు ఇదే అవుతుంది సొల్యూషన్, ఇదే ఇక్కడికే వస్తావు నువ్వు, ఇలానే హ్యాపీనెస్ ఏ ఉంటుంది ఫైనల్ గా, ఇప్పుడు కష్టపడిన తర్వాత ఇదే ఉంటుందని ఆయన అప్పుడే చెప్పారు మేడం. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఏమీ కాదు ఇదంతా కామన్ ఇది అని, తర్వాత రియల్ గా అదే వచ్చేది. నాకు అనిపించేది ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఇలా ఉంటారేమో అని అనిపించేది మేడం.
0: ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా షేర్ చేసుకున్నందుకు. ద రైట్ అడ్వైజర్స్ కదా మన లైఫ్లో, బికాస్ పెద్దవాళ్ళు కొన్ని చెప్తుంటే సమ్వేర్ ఇన్ దాట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సమ్టైమ్స్ అర్థమవుతుంది, ఆ చాదస్తంలే అనేసి అనుకుంటారు. బట్ యు సీ దే ఆర్ టెలింగ్ యూ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఆల్రెడీ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు వెళ్ళే ఆ పాత్ని ఆల్రెడీ వాళ్ళు పాస్ చేసి వెళ్ళిపోయారు. సో దే నో హౌ టు పాస్ దట్ thing. If at all you are going through some trauma, some trouble, they are already experienced. So experience nunchi they have learned something definitely. So okavela next time alanti problem vaste, they have all the solution already with them. So వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా గోల్డెన్ వర్డ్స్ అనమాట. సో అలాంటి అడ్వైజెస్ ఎవరైనా ఇస్తున్నారంటే తీసి పారేయకుండా డెఫినెట్లీ థింక్ అబౌట్ దట్, బికాస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గోల్డ్, ఐ షుడ్ సే. ఎస్, మరి ఇందాక మన ఎక్స్పీరియన్సెస్ వింటున్నాం కదా, ఓ మై గాడ్, దే ఆర్ రియలీ రియల్ రోల్ మోడల్స్ మన లైఫ్లో. నిజంగా మనకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మన పక్కనే ఉంటారు, అండ్ యు నో వాళ్ళని చూస్తూ

0: నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒక పాయింట్, ఏదన్నా గుడ్ థింగ్ వీ కెన్ యాక్చువల్లీ లెర్న్ సీరియస్లీ. మరి అలాంటి పర్సనాలిటీస్ నిజంగా విత్ ఎవ్రీ గుడ్ క్వాలిటీ అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ అలా ఉండటం మనకి ఎంత ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందంటే సమ్వేర్ మనం కూడా వాళ్ళలా ఉంటే ఎంత బాగుంటుందో అన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రోల్ మోడల్స్ బిసైడ్ యూ. మరి మీ చుట్టుపక్కల ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని విషయాల్లో దే ఆర్ వెరీ మచ్ అవుట్ స్టాండింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అనమాట. అలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఈరోజు షేర్ చేసుకోండి. మన టాపిక్ అదే కాబట్టి సో మై నెక్స్ట్ కాల్. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: కుమార్ గారు ఎందుకంత ఆలోచించి పేరు చెప్తున్నారు?

మనం నేర్చుకుంటూ ఎదుగుతున్నాం అన్నమాట. దట్స్ వెరీ నైస్ టు నో కదా. సో మీ లైఫ్లో హూ ఆర్ దోస్ రియల్ లైఫ్ రోల్ మోడల్స్ చాలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటి? దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. నాకు మెసేజెస్ వచ్చేసాయి. సాయి గారు నాకు మెసేజ్ చేశారు, ప్రవళిక నిజంగా టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు ఆల్వేస్ అండ్ ఆల్వేస్ నాకు అడ్వైస్ చేస్తూ వచ్చిన నా కాలేజ్లో లెక్చరర్ ఈజ్ ఆల్వేస్ నాకు ఇన్స్పిరేషన్, బికాజ్ రైట్ టైంలో నాకు ఐడియా అడ్వైస్ లేకపోతే సమ్వేర్ ఐ యూస్ టు డ్రాప్ డౌన్ అనేసి నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోల్ సిటీ మెహర్ బాబా గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ గారు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్, హాయ్ ప్రబ్లిక, నైస్ చాయిస్ ఆఫ్ సాంగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రబ్లిక. సూపర్ డూపర్ బ్యూటిఫుల్ సాంగ్, నాకు ఈ మధ్యకాలంలో నచ్చిన పాట, మీకోసం ప్లే చేస్తున్నా. హియర్ వి గో.

0: మీ రియల్ లైఫ్లో మీకు తెలిసిన వాళ్ళలో హూ ఇస్ యువర్ రోల్ మోడల్ అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ సో ఇన్స్పైర్డ్ అబౌట్ దెమ్? ఇదే మన టాపిక్ ఈరోజు. మరి బోల్డ్ని విషయాలు తెలుసుకుంటున్నాం అండ్ హౌ మచ్ పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్ దెమ్ తెలుసుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
1: హలో,
0: హాయ్,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్.
1: బాగున్నారా అండి?
0: నేను బాగున్నాను రేణుకా గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: బోనాలు బాగా చేసుకున్నారా లేదా?
1: మంచి చేసుకున్నామండి.
0: సూపర్, నైస్. మరి చెప్పండి, మీ లైఫ్లో ఎవరు మీకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించారు?
1: నా లైఫ్లో అంటే డిగ్రీలో మా మ్యాథ్స్ మేడం ఉండేది, మంచిగా చెప్తుండే.
0: మ్యాథ్స్ బాగా చెప్పేవారా?
1: బాగా చెప్పేవారు. ఆ మేడంని చెప్పడానికి ఇన్స్పైర్ అయ్యి ఎంఎస్సీలో మ్యాథ్స్ తీసుకున్నాను.
0: సూపర్. అసలు మ్యాథ్స్ అంటేనే భయం వేస్తుంది కదా మామూలుగా అందరికి.
1: నాకు ఇష్టం అండి.
0: నీకు చాలా ఇష్టం అంటే ఖచ్చితంగా రీజన్ ఆ మేడమే.
1: అంతే అండి. మ్యారేజ్ ముందు 1 ఇయర్ చేశానండి. నాకు చెప్పడం అంటే ఇష్టం.
0: ఓకే ఓకే.
1: ఇప్పుడు కళ్ళ ప్రాబ్లం వల్ల ఇక చెప్పలేకపోతున్నా.
0: అవునా?
1: పిల్లలకి చెప్పుకుంటా.
0: ఓకే. అంటే తను ఎలా ఎలా చెప్పేవారు మీకు మ్యాథ్స్? ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది?
1: మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, చాలా బాగా ఇంట్రెస్టింగ్.
0: ఓకే ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా నాట్ జస్ట్ అబౌట్ మ్యాథ్స్, మనకి ఏదైనా ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ మన లైఫ్లో ఒకటి అవుతుంది అంటే ఇట్ ఇస్ 100% రీజన్ బిహైండ్ ఇస్ నైస్ ఎక్స్ప్లెనేషన్ బై ద టీచర్, రైట్ టీచర్ ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే. బికాజ్ ఐఎమ్ బయాలజీ స్టూడెంట్, నాకు జువాలజీ ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే ఆఫ్టర్ స్టడింగ్ దట్ జువాలజీ, బికాస్ మా లెక్చరర్ ఎవరైతే ఉన్నారో జువాలజీని ఎంత ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్, నాట్ ఆన్ ద బుక్స్, అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ది రియల్ లైఫ్ సినారియోస్తో వాట్ వీ కెన్ డూ ఫర్దర్, లైక్ సైంటిఫికలీ ఎంత బాగా ఆలోచించి చెప్పేవారంటే నిజంగా ఆ సబ్జెక్ట్ మీద ప్రేమలో పడిపోతాయి. అండ్ యు నో దే బికమ్ అ ఫేవరెట్స్ అండ్ సమ్వేర్ దే ఆర్ డెఫినెట్లీ ద రీజన్ మనం ఫ్యూచర్లో ఆ సబ్జెక్ట్లోనే మనం కెరీర్ ఎంచుకోవాలి అనుకోవడానికి చాలా చాలా ఇన్స్పైరింగ్ అవుతారు. దాట్స్ హౌ టీచర్స్ ఆర్ ఆర్ రోల్ మోడల్స్ కదా. అఫ్కోర్స్ అలాంటి రోల్ మోడల్స్ మన లైఫ్లో చాలామంది ఉంటారు. మరి నెక్స్ట్ కాలర్కి హూ ఇస్ ద రోల్ మోడల్? ఓకే, బాగుంది. అయ్యో చెప్పండి తర్వాత. ఓలేటి ప్రభాకర్ గారు మీరు చెప్తున్నారా?
2: చెప్తున్నారు. అయితే రోల్ మోడల్ అంటే నాకెవరు కొన్ని రోజుల వరకు పెట్టుకోలేదు. ఎందుకనంటే ఎవరికి ఏం చెప్పినా కూడా నా గొంతు కోసేవాళ్లే.
0: ఓకే,
2: చాలా మంది చూశాను నేను, అయ్యా నా బాధ ఇది, లేకపోతే ఏదో నాకు క్షవరం పెట్టేవాళ్లే కానీ టోపీ వేసేవాళ్లే కానీ ఎవరు నాకు సహాయంగా చేయలేదు. తర్వాత నా పిల్లలమ్మ రోల్ మోడల్ అంటే నాకు.
0: ఓకే, వెరీ నైస్.
2: వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అయినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి చదువులు చదువుకొని ఇప్పుడు నేను వాళ్ళ నడుకలు నడుస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళ తాలూకు థింగ్స్ వేరే. థింగ్స్ ఎలాగంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎలా చెయ్యాలి, ఏది కొనుక్కోవాలి ఏది కొనుక్కోవద్దు, తిండి విషయంలో కానీ బట్ట విషయంలో కానీ అన్నిటిలోనే అన్నమాట.
0: ఓకే,
2: వాళ్ళే నాకు రోల్ మోడల్.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మై నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో.
3: హలో మేడం, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. మీ పేరు?
3: నా పేరు రామాచ.

0: రామాచారి గారు, మీ లైఫ్ లో రోల్ మోడల్ ఎవరు మీకు?
1: రోల్ మోడల్ అంటే మా మంచి గురువు 1976 లో నేను కాలేజ్ చేసేటప్పుడు మా గురు రంగారావు సార్ ఉండేనమ్మా.
0: ఓకే.
1: ఇంగ్లీష్ మాస్టర్ మంచి మాకు క్రమశిక్షణ నేర్పిండమ్మా.
0: ఓకే.
1: ఎట్లా నేర్పించిండు? షర్ట్ గానీ ప్యాంట్ గానీ వేసుకోవాలి, గళ్ళ మీద గుండు పెట్టుకోవాలి, అదొక నేర్పించిండు. అప్పుడు బ్రీతింగ్ నేర్పించేవాడమ్మా, మెడిటేషన్ ఎట్లా చేయాలి, బ్రీతింగ్ ఎట్లా చేయాలి, తల్లిదండ్రులు ఎట్లా వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదమ్మా, చుట్టాలే గానీ ఎట్లా మాట్లాడుకోవాలి, కొన్ని నేర్పించిండమ్మా. అప్పటి నుంచి నేనే గానీ మా పిల్లలే గానీ వాళ్ళు కూడా నేర్పిస్తున్నానమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. ఎస్, మన లైఫ్లో మనం ఒక గ్రోత్ అనేది మనకి, అంటే అంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం మనం పద్ధతిగా ఉన్నాము అంటే, సమ్వేర్ సో మెనీ పీపుల్ ఇన్స్పైర్డర్స్. ఒకనొక స్టేజ్లో మన పేరెంట్స్, అండ్ ఆఫ్టర్ దాట్ అవర్ టీచర్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్, వెరెవర్ వీ గో వీ హ్యావ్ సమ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, అండ్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం, అంటే నేర్చుకోవాలి అనుకున్నాం కాబట్టి జరిగింది. ఎస్, సో లెట్ మీ టాక్ టు మై లాస్ట్ కాలర్. హలో.
2: హలో.
0: హలో, హాయ్, నమస్తే.
2: నమస్తే మేడం, నా పేరు నాగేంద్ర గారు.
0: నాగేంద్ర గారు, మీ లైఫ్ లో, రియల్ లైఫ్ లో మీ రోల్ మోడల్ ఎవరు?
2: నా లైఫ్ లో రోల్ మోడల్ మా ఫాదర్ అండి మేడం. ఫాదరు కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు, ఎన్సీసీలో కూడా చేశారు. ఆయన తెల్లవారు 4 గంటలకు లేచి స్నానం చేసి ఎక్సర్సైజ్ చేసి బుద్ధిని ఎన్సీసీ క్యాడెట్ తీసుకెళ్లి మార్నింగ్ పిరియడ్ చేయించేవారు. అంటే నన్ను కూడా ఎన్సీసీ లో జాయిన్ అవ్వడానికి నేను జాయిన్ అవ్వలేదు. తర్వాత ఫాదర్ ఖచ్చితంగా చదివి ఎక్సెల్ వేసి ప్రిన్సిపాల్ అయ్యారు మేడం. నేను కూడా చదివి నాకు డిగ్రీ అయిపోయింది, ఎంఏ డిగ్రీ చేసిన తర్వాత నేను కూడా లెక్చరర్ అవ్వడం టీచర్ అయ్యాను మేడం. స్కూల్లో పనిచేసి హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను మేడం.
0: సూపర్ అండి, సూపర్.
2: ఫాదర్ మాకు రోల్ మోడల్
0: ఆల్వేస్ ఫర్ ఎవ్రీబడీ. పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, డెఫినెట్గా. ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సో మచ్ ఇన్స్పిరేషన్ ఈరోజు. నేను టాపిక్ అందరి దగ్గర నుంచి నేను వింటూ ఉంటే ఐ ఫెల్ట్ నిజంగా మన లైఫ్లో దోస్ రైట్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా. మరి ఎవరైతే వింటున్నారో షోని, వాళ్ళు కూడా మీన్ వైల్ డిడ్ యూ థింక్ మీ లైఫ్లో హూ ఆర్ దోస్ రైట్ పీపుల్, నిజంగా మిమ్మల్ని మంచిగా మార్చిన వాళ్ళు, రైట్ టైంలో అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే తప్పుదారిలో వెళ్తుంటే కరెక్ట్ చేసిన వాళ్ళు? దోస్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్ పీపుల్. అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు ఎంతోమంది మనకి నైస్ గైడెన్స్ ఇస్తున్నా కానీ సమ్టైమ్స్ వీ ఇగ్నోర్, సమ్టైమ్స్ వీ డెఫినెట్లీ ఫాలో, బట్ యు నో దట్ అవుట్ సైడ్ పీపుల్ వాళ్ళ రియల్ లైఫ్, జస్ట్ వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళ బిహేవియర్తో, వాళ్ళ పర్సనాలిటీతో, వాళ్ళ డిసిప్లిన్తో చాలా నేర్పిస్తారు కదా. ఫ్యూ పీపుల్, నోబడీ నీడ్స్ టు ఆస్క్ దెమ్, బట్ డిసిప్లిన్గా ఎర్లీ మార్నింగే లేచి ఆల్ ద థింగ్స్ కరెక్ట్లీ డూయింగ్, ఎవరికి ఆన్సరబుల్ కాదు బట్ స్టిల్ దే డూ ఇట్ బికాస్ దేర్ పర్సనాలిటీ ఇస్ దాట్ అనమాట. సో బీయింగ్ దాట్ పర్సనాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ దాట్, మిగతా వాళ్ళ నుంచి నేర్చుకోవడం కాదు, మిగతా వాళ్ళు మన నుంచి నేర్చుకునేలాగా మనం అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇవన్నీ థింగ్స్ని మనం ఫాలో అవ్వాలి. తెలుసుకోవడమే కాదు, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ సచ్ దాట్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ సమ్ ఆర్జే విల్ బీ టేకింగ్ దిస్ టాపిక్ అండ్ సంబడి విల్ బీ టాకింగ్ అబౌట్ యూ కదా. సో టు ఆల్ దోస్ పర్సనాలిటీస్ హు ఆర్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ వాళ్ళందరికీ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. ఎస్, మరి ప్రవళిక వచ్చేసిందంటే ఇంత సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది టాపిక్, అండ్ పీపుల్, ఆల్ మై కాలర్స్ ఆర్ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అండ్ రియలీ వెరీ గుడ్, నైస్ కదా. ఎస్, మరి ఇలానే మంచి మంచి విషయాలు అందరి నుంచి నేర్చుకుంటూ ఉండండి. అండ్ అఫ్ కోర్స్ అలాంటి మంచి విషయాలు చెప్పడానికి ఆల్వేస్ ఆకాశవాణి ఈజ్ ఆల్సో దేర్. సో కీప్ లిస్నింగ్ అండ్ లెర్నింగ్ న్యూ good things. Yes, mari manchi paata mi andarikosam vachestundi. Ee paata tarvata news headlines tarvata I'll be back. Mari Telangana lo special topic maatladukundam, appude velladu 9:30 daaka ikkade untanu meetho paatu maatladutho, and beautiful songs for that you have to keep listening to FM Rainbow 101.9. stay tuned with me, Anjali Prabhulika.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును కూడా లోక్సభ ఇవాళ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్సీ మెట్రో రైల్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేస్తో మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3.38 కోట్ల

42,480 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్స్ డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పార్టీ పరంగా పోరాడతామని చెప్పారు. జార్ఖండ్లో పరీక్షల లీకేజీలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన అక్కడి ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

ఆల్ రైట్ బ్యూటిఫుల్ పాటలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగళమయం. యు ఆర్ లిస్నింగ్ టు తెలంగాణ విత్ మీ ఆర్జీ ప్రవళిక. ఎస్, తెలంగాణకి సంబంధించిన స్పెషల్ విశేషాలు విషయాల గురించి మాట్లాడుకుంటాం ఈ సెగ్మెంట్లు ఫ్రమ్ 8 to 9. అయితే మనకి పండుగలు అంటే ఎంత ఇష్టం కదా. వీ రియలీ లుక్ ఫార్వర్డ్ టు సెలబ్రేట్. అసలు మనం తెలంగాణలో స్పెషల్లీ చెప్పాలంటే ఏ పండుగైనా ఒక రేంజ్లో చేసుకుంటాం. వాట్ ఎవర్, వెదర్ ఇట్స్ ఈద్, వెదర్ ఇట్స్ బోనాలు, వెదర్ ఇట్స్ వినాయక చవితి, ఏదైనా ఒక ట్రెండ్ సెట్ చేసే రేంజ్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి ఈ సెలబ్రేషన్స్ మళ్ళీ అన్ని చోట ఉండవు. ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ బియాండ్ తెలంగాణ. వేరే స్టేట్స్లో చూస్తే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి, బట్ యు నో మనం మాత్రం చాలా ఐకానిక్గా అన్ని పండుగల్ని చాలా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫ్యామిలీస్తో వేరే లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ దట్ ఈస్ వై వీ ఆర్ తెలంగాణస్. ఎస్, మరి ఏంటంటే మనకి ఇప్పుడు ఎన్నో ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫెస్టివల్స్ ఆల్రెడీ మొదలైపోయాయి అండ్ దిస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనకి బోల్డ్ అని ఫెస్టివల్స్ రాబోతున్నాయి అన్నమాట. సో ప్రతి దానికి మన ట్రెడిషన్లు, టాకింగ్ అబౌట్ హిందూ ట్రెడిషన్ అండ్ హిందూ ఫెస్టివల్స్ గురించి చెప్పాలి అంటే ఎవ్రీ ట్రెడిషన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మీనింగ్ అండ్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. మరి ఊరికినే వాళ్ళు ఆచారాలు అండ్ కొన్ని కల్చరల్ థింగ్స్ అనేది పెట్టలేదు, బట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డీప్ ఎసెన్స్ ఉందన్నమాట. సో కొంతమంది మేమంత స్పిరిచువల్ కాదు, లేకపోతే మేమంత ట్రెడిషనల్ కాదు, వీ డోంట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ లైట్ నామకి వాస్తే అనేసి అంటారు. బట్ యు నో వెన్ యూ గెట్ టు నో ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఎవ్రీ ట్రెడిషన్, అంటే మనం ఒక పండుగ జరుపుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని ఆచారాలు మనం ఫాలో అవుతాం, వాటి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉండి అది ఎంత అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు తెలిస్తే నెక్స్ట్ టైం ఆ పండుగని మనం మనస్ఫూర్తిగా ఇంకా ఇష్టంతో చేసుకుంటాం అన్నమాట. దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఇంకా ఇంకా వి ఫీల్ లవ్డ్ విత్ దట్ ఫెస్టివల్. సో మనకి ఈ తెలంగాణలో జరుపుకునే ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి, అందులో మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటి వెనకాలన్న సైంటిఫిక్ రీజన్స్ నేను మీకు ఈరోజు చెప్తాను. యూ విల్ అండర్స్టాండ్ మనము కొన్ని కొన్ని రిచువల్స్ మనం ఫాలో అవుతూ ఉంటాము ఈ పండుగల ప్రాసెస్లో. సో దానికి ఎందుకు ఆ రీజన్, ఎందుకు అలాంటి రిచువల్ పెట్టారు, దాని వెనకాల ఒక బ్యూటిఫుల్ మీనింగ్ అనేది ఉందన్నమాట. సో వన్స్ యూ గెట్ టు నో దెన్ ఎస్ యూ

గానా సెలబ్రేట్ ఇట్ డబుల్ నెక్స్ట్ టైం కదా. ఎస్, మరి వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభులికా.

తెలంగాణ ఫెస్టివల్ అనగానే ఫస్ట్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది బోనాల గురించే కదా. ఎస్, మరి బోనాల జాతరని 2 వీక్స్ 3 వీక్స్ నుంచి మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ అందులో మన హైదరాబాద్లో బోనాల జాతర ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఆల్మోస్ట్ 2 డేస్ మాత్రం అస్సలు సరిపోదండి, 100%. మరి అమ్మవారికి పూజలే కాదు, బట్

సేమ్ టైం అప్పుడు అంగరంగ వైభవంగా అలా ఆ ఊరేగింపులో అలా పోతురాజులు డాన్సులు చేస్తూ అలా అందరూ బోనం తీసుకెళ్తూ ఉంటే నిజంగా కలర్ఫుల్గా ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుందో నిజంగా ఖచ్చితంగా అందరూ విట్నెస్ చేసిన వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవర్ ఓన్ తెలంగాణ ఫెస్టివల్. మరి ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాలు కేవలం మనకి భక్తి మాత్రమే కాదు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ హెల్త్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పాలి. నిజంగా ఈ బోనాల పండుగ మనకు ఒక ట్రెడిషన్, మనకి ఒక భక్తి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. బట్ సేమ్ టైం ఈ టైంలో మనం చేసే ప్రతి ఒక్క ఆచారం దాని వెనకాల చాలా సైన్స్ ఉందన్నమాట. మరి ఈ ఈ సందర్భంలో మనం వాడే ఈ వేపాకులు ఆషాఢంలో వర్షాల వల్ల మనకి ఎన్నో క్రిములు వైరస్లు పెరుగుతాయి కదా, మరి ఘటంపై ఊరేగింపులో ఉపయోగించే ఈ వేప ఆకులు గాలిలోని ఈ బ్యాక్టీరియానన్నిటినీ డెస్ట్రాయ్ చేసేస్తుందన్నమాట. అండ్ దట్స్ హౌ మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ వేపాకులతో. మరి రైట్ టైంలో ఇలాంటి బోనాలు జరుపుకోవడం అనేది చాలా చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. అండ్ అంతేకాదు ఈ సమయంలో మనం పసుపు ఇంకా వేప నీళ్ళని వాడుతూ ఉంటాం కదా, మరి మనకు తెలిసిందే పసుపు వచ్చేసి ప్రపంచంలోనే ది బెస్ట్ న్యాచురల్ యాంటీసెప్టిక్. అండ్ వీధుల్లో పసుపు నీళ్లు చల్లడం వల్ల ఏరియా అంతా డిసిన్ఫెక్ట్ అవుతుందన్నమాట. సో మచ్ ఆఫ్ మీనింగ్ బిహైండ్ అవర్ ట్రెడిషన్. అండ్ అంతేకాదు అంబలి ఇంకా కుండలోని భోజనం ఉంటుంది కదా, ఇది బెల్లం అన్నం పెరుగు పసుపుతో చేసి ప్రసాదం మనకి డైజెషన్ని చాలా బాగా బెటర్ చేస్తుంది. అండ్ ఈ కాలంకి ఇలాంటి భోజనం చాలా సూట్ అవుతుందన్నమాట. అండ్ ఇది మట్టి కుండలో వండటం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ కూడా బాగా మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట. దాట్స్ హౌ మనకి బోనాల టైంలో మనం వాడే ప్రతీదీ దాని వెనకాల ఒక డీప్ మీనింగ్ ఉంది. అండ్ అందుకే ఆచారంలో పెట్టినప్పుడు కూడా మన అన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మొదలు పెట్టారో చాలా ఆలోచించి స్టార్ట్ చేసిన ట్రెడిషన్ అన్నమాట. మరి నాట్ జస్ట్ దిస్ వన్ ఫెస్టివల్, దే ఆర్ సో మెనీ టు టాక్ అబౌట్. మాట్లాడుకుందాం ఈరోజు తెలంగాణలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభలిక. ఎవరైతే షో వింటున్నారో మీరు నాకు వాట్సాప్ మెసేజెస్ చేయొచ్చు 0914023234822.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂಡಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ కాదు పైకి చేతల్లు
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు నాకు, మరి ప్రభలిక మీ లైఫ్లో ఎవరు రోల్ మోడల్ చెప్పలేదు అనేసి నాకు మెసేజ్ చేశారు. ఎస్, మరి మన కాలేజ్ టైంలో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు జ్యూన్ చేశారో వాళ్ళకి చెప్తున్నాను. సో లైక్ మీ రియల్ లైఫ్లో మీకు తెలిసిన వాళ్ళలో హూ యూ ఫెల్ట్ లైక్ అ రోల్ మోడల్, అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు నేర్చుకోవాలని అనిపించిన థింగ్స్ ఏంటి అనేసి అడిగాను. సో మన కాలర్స్ అందరూ చాలా అద్భుతమైన అంటే వ్యక్తుల గురించి మాట్లాడారు, వాళ్ళు ఎందుకంత ఇన్స్పైరింగ్గా ఉన్నారు అనేసి నాకు అనిపించింది. సో దట్స్ రియలీ వెరీ నైస్, చాలా చాలా బాగుండే టాపిక్. అయితే నా లైఫ్లో రోల్ మోడల్స్ వచ్చేసి డెఫినెట్గా మై టీచర్స్, మోస్ట్ ఆఫ్ మై టీచర్స్ ఆర్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. మా లెక్చరర్స్ కూడా, జస్ట్ లైక్ మై జువాలజీ లెక్చరర్ ఐ టోల్డ్, లైక్ ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ మ్యాన్. అండ్ నిజంగా అలాంటి లెక్చరర్స్ మనకి దొరకడం చాలా చాలా ముఖ్యం అండ్ లక్కీ అని చెప్పుకోవాలి. అందరికీ అలాంటి లెక్చరర్స్ దొరకరు. సో ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక లైఫ్ చేంజింగ్ మనం థాట్స్ పెరుగుతాయి, లేకపోతే ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ మనకి అవుతుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వన్ పర్సన్ అండ్ దేర్ పర్సనాలిటీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం 100%. సో దట్స్ హౌ వీ చూజ్ ఆర్ కెరీర్స్ ఆల్సో కదా. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మనకి ఎందుకు అనిపిస్తాయి అండ్ దట్స్ హౌ దే బికమ్ అవర్ బేస్ మనకి కెరీర్ చూస్ చేసుకోవడానికి. ఈ సబ్జెక్ట్లోనే నేను వెళ్తాను, ఐ లవ్ దిస్ సబ్జెక్ట్ అని చూస్ చేసుకోవడానికి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వాళ్ళు వేసి ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ టీచర్స్, ఐ కాంట్ నేమ్ వన్. అండ్ కరెంట్లీ ఆల్సో చుట్టుపక్కల నిజంగా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట నాకు. సో ఐ కెన్ లెర్న్ ఎవ్రీ బిట్ ఫ్రమ్ దెమ్. కొంతమంది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు అండ్ వాళ్ళ దగ్గర నుంచే ప్రాబబ్లీ నేను చాలా డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. నిజంగా హౌ టు ఫైట్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్, లైక్ హౌ షుడ్ వీ బీ పేషెంట్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ అనేవి కొన్ని కొన్ని చాలా నేర్చుకున్నాను బిసైడ్ మై థింగ్. సో ఐ కాంట్ నేమ్ వన్ పర్సనాలిటీ జస్ట్ యాజ్ ఐ ఆస్క్డ్ యూ, బట్ నిజంగా మీరు అందరూ బాగా చెప్పారు. బట్ ఐ క్యాన్ సే దట్ ఆర్ సో మెనీ, ఐఎమ్ బ్లెస్డ్ విత్ సో మెనీ గుడ్ పర్సనాలిటీస్ బిసైడ్ మీ. దట్స్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. సో మీ లైఫ్లో కూడా ఎవరైనా ఉంటే టక్కున నాకు మెసేజ్ చేసేయండి. మీ లైఫ్లో ఎవరైతే రోల్ మోడల్స్ నాకు అనిపించారు, అంటే అఫ్కోర్స్ మన స్పోర్ట్స్ మెన్ కానీ లీడర్స్ కానీ, దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ మన రోల్ మోడల్ అని, కానీ వాళ్ళు అంత అద్భుతంగా ఉన్నారు కాబట్టి మనకి దే ఆర్ ఇన్ దాట్ లెవెల్. సో మన పేరెంట్స్ అండ్ అవుట్ సైడ్ బిగ్ పర్సనాలిటీస్ కాకుండా మీరు రోజువారీ లైఫ్ స్టైల్లో కలుసుకుని మాట్లాడే వాళ్ళలో హూ ఇస్ దాట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అనేసి అడిగాను అనమాట. యూ క్యాన్ వాట్సాప్ మీ 9140233482. కమింగ్ బ్యాక్ టు ఆ తెలంగాణ, మనం మన ఫెస్టివల్స్, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఫెస్టివల్స్ విత్ ప్రైడ్. బట్ యు నో వై వీ హ్యావ్ టు ఫీల్ సో మచ్ ఆఫ్ ప్రైడ్, బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ అండ్ ఎస్సెన్స్ బిహైండ్ ద ఫెస్టివల్ అండ్ ద రిచువల్స్ వీ పర్ఫామ్ అనమాట. సో అందులో భాగంగా బోనాల టైంలో మనం చాలా థింగ్స్ని మాడుతూ ఉంటాం. సో అది మనం మాట్లాడుకున్నాం, దానివల్ల ఎంత బెనిఫిటో. టాకింగ్ అబౌట్ బతుకమ్మ మనకి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ రెయినీ సీజన్ అలా స్టార్ట్ అవుతుంది కదా దసరా టైంలో. సో జనరల్గా బతుకమ్మ అనగానే మనకి పూలు, రంగులు, పాత పాటలు ఇలాంటివి గుర్తొస్తాయేమో, కానీ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సైన్స్. ఒక విధంగా చెప్పాలంటే ప్రాబబ్లీ ఎకో ఫ్రెండ్లీ వాటర్ రెజ్యువినేషన్ ప్రాసెస్ అని చెప్పచ్చు బతుకమ్మని, బికాజ్ ఔషధ గుణాలున్న పూలన్నింటినీ మనం వాడతాం తెలుసా. గునుగు, తంగేడు, చామంతి, బంతి, అడవి గడ్డి పూలతో బతుకమ్మను పేరుస్తాం కదా. వీటిలో చాలా శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి వర్షాకాలం ముగిసిన తర్వాత చెరువుల్లో బ్యాక్టీరియా అండ్ నాచు చాలా ఎక్కువగా పెరిగి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ పెరిగిపోతుంది. సో బతుకమ్మ పూలను చెరువుల్లో నిమజ్జనం చేసినప్పుడు ఆ పూలలోని పిగ్మెంట్స్, ఇంకా హెర్బల్ కాంటెంట్స్ నీటిలోని బ్యాక్టీరియాను చంపేసి నీటిని నాచు పట్టుకుండా క్లీన్ చేసేస్తాయన్నమాట. చూసారా అసలు, అంటే టైమ్లీ ప్రతి ఒక్క టైం అండ్ సీజన్ ప్రకారం వీ వర్ సెలబ్రేటింగ్ దీస్ ఫెస్టివల్స్ అనమాట. అండ్ అంతేకాదు, సో మచ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ దిస్ ఫెస్టివల్. మనకి జనరల్గా మనం ఎప్పుడూ

0: వాడుకలో పూజకి కానీ రోజెస్ లేకపోతే మల్లెపూలు, చామంతి ఇంతవరకే వాడతాం. బట్ యునో, స్థానిక పూల జాతులను మనం కాపాడుకోవడానికి ఒక బయోడైవర్సిటీ లాగా ఒక బొక్క, అంటే ఇట్స్ లైక్ సీరియస్లీ మనకి ఈ తంగిడి పువ్వు కానీ రెగ్యులర్గా మనం వాడుతూ ఉన్నాం కదా, గునుగు కానీ అండ్ అడవి గడ్డి పూలు కానీ ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా మనం వాడమన్నమాట. ఇలాంటి టైంలో మనకి రైట్ టైంలో అంటే నేచర్ కోసం ఒక నేచర్ ఫెస్టివల్ లాగా బతుకమ్మ అనేది నిజంగా మనం జరుపుకుంటాం. అండ్ ఈ స్థానిక పూల జాతులను కాపాడుకోవడానికి చేసే ఒక గొప్ప పర్యావరణ యజ్ఞం లాగా వీ కెన్ కన్సిడర్ దిస్ బతుకమ్మ ఫెస్టివల్ని. ఎస్, మరి అలా మనం ఇంకా చెప్పుకోవాలంటే తొలి ఏకాదశి టైంలో కూడా మనకి ఇదే పాయింట్ ఆఫ్ టైంలో తొలి ఏకాదశి అనేది మనం జరుపుకున్నాం కదా. సో ఈ ఏకాదశి టైంలో జనరల్గా మనం ఫాస్ట్ ఉంటే చాలా బాగుంటుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ యునో, మేము అంత స్పిరిచువల్ కాదు, వీ డోంట్ అస్సలు అంత ఫాలో అవ్వమా అనేసి అనుకుంటారు. బట్ యునో, ఈ ఏకాదశి ఫాస్టింగ్ అనేది లేకపోతే శివరాత్రి టైంలో మనం ఫాలో అయ్యే ఫాస్టింగ్స్ కానీ ఒక కంప్లీట్ డే వి గివ్ బ్రేక్ టు అవర్ సిస్టమ్ వేర్ ఇట్స్ అ వెరీ బిగ్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనమాట. మరి ఈ తొలి ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉన్నప్పుడు మన స్పిరిచువల్గా కూడా వి ఫీల్ సో బెటర్, సమ్వేర్ కనెక్టెడ్ టు గాడ్. బట్ సైంటిఫికలీ ఆల్సో యు ఆర్ రియలీ డూయింగ్ వెరీ గుడ్ టు యువర్ బాడీ బై గివింగ్ సమ్ బ్రేక్. అందుకే కదా జనరల్గా కూడా ఇన్ అ రెగ్యులర్ ప్రాసెస్ వీక్లీ వన్స్ ఉపవాసం ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటారు. బట్ యు నో, ట్రెండీగా డైట్ ప్రాసెస్లో వీ ఫాలో ఆల్ దాట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ థింగ్స్ అండ్ ఆల్. బట్ యు నో, స్పిరిచువలీ మనం ఫాలో అయ్యే దీస్ ఉపవాస దీక్షలు అన్నిటికీ కూడా చాలా చాలా మన బాడీ సర్కాడియన్ రిథమ్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఇలా ఫాలో అవటం వల్ల కాస్త బ్రేక్ వస్తుంది. దట్స్ ద టైమ్ ఫర్ ద బాడీ రిపేర్ సిస్టమ్ వేర్ మనకి ఆ బ్రేక్ ఇవ్వటం వల్ల మన బాడీలో ఏదైనా సమ్ లోపాలు ఉన్నాయి, సమ్ ఏదో డ్యామేజ్ ఉంది, డ్యామేజ్డ్ సెల్ ఉంది, దట్ డ్యామేజ్డ్ సెల్ రిపేర్ అనేది డైజెషన్ సిస్టమ్కి బ్రేక్ ఇచ్చినప్పుడే జరుగుతుందన్నమాట. సో దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ సర్వేస్ విచ్ హ్యాపెన్, రీసెర్చ్ జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఇలా బ్రేక్ ఇచ్చినప్పుడు సమ్వేర్ మనకున్న ఈ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఒకవేళ డెవలప్ అవుతున్నాయంటే వాటిని కూడా తినేస్తాయన్నమాట. సో మనం ఇవ్వాల్సింది ఓన్లీ కాస్త బ్రేక్ మాత్రమే అన్నమాట. సో ఉపవాస దీక్షల టైంలో కూడా దిస్ బ్రేక్ టైం ఇస్ అ బాడీ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఎస్, మనం వింటూనే ఉండని ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రబలిక. మరి మీ అందరి కోసం రెయిన్బో ఎవర్గ్రీన్ నంబర్, స్టే ట్యూన్.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్గ్రీన్.

దసరా అంటే స్పెషల్ ఫెస్టివల్ కదా, మన తెలంగాణలో చాలా చాలా చాలా వెయిట్ చేస్తాం ఈ ఫెస్టివల్ కోసం అయితే కదా. మరి విజయదశమి నాడు జమ్మి చెట్టు అంటే సమీ వృక్షంను పూజించి దాని ఆకులను బంగారంలో పంచుకోవడం వెనుక చాలా చాలా ఒక రహస్యం ఉంది, అండ్ సీక్రెట్ ఉంది, అండ్ వాటెవర్ బ్యూటిఫుల్ రీజన్ కూడా ఉందన్నమాట. సో ఈ జమ్మి చెట్టు విచ్ ఇస్ కాల్ సైంటిఫికలీ ప్రొసాపిస్ సిన్నరేరియా, మరి దీన్ని ఇది ఒక ఆక్సిజన్ పవర్ హౌస్ అని చెప్పచ్చు. ఎడారి లాంటి పొడి ప్రాంతాల్లో కూడా విపరీతంగా ఆక్సిజన్ విడుదల చేస్తుందన్నమాట ఈ జమ్మి చెట్టు. మరి ఈ పవర్ హౌస్, ఆక్సిజన్ పవర్ హౌస్ని, ఈ జమ్మి చెట్టుని మనం ఆచారంలో భాగం చేసేసుకున్నాం. ఎలా? మరి దీనికి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి తెలుసా? జమ్మి ఆకులు బెరడులో విశేషమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయన్నమాట. పూర్వం సైనికులు దెబ్బలకు, చర్మ వ్యాధులకు జమ్మి ఆకుల రసాన్ని వాడేవారు. మరి వాతావరణంలో

మార్పులు వచ్చే అక్టోబర్ నెలలో ఈ ఆకుల స్పర్శ శరీరానికి ఎంతో మంచిది. సో ఈ టైంలో అంటే ఎప్పుడైతే చలి అనేది స్టార్ట్ అయ్యే టైంలో మన స్కిన్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ జమ్మి ఆకులు మనం ముట్టుకోవడం వల్ల, ఆ చెట్టు దగ్గర ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట. సో జస్ట్ ఆకుని అలా ముట్టుకోవడం వల్లే మనకు చాలా మంచి జరుగుతుందంటే హౌ పవర్ఫుల్ ది ట్రీస్. సో అందుకే దాన్ని మనం ఆచారంలో భాగంగా చేసుకున్నాం. అండ్ దసరా టైంలో దిస్ ద మెయిన్ థింగ్, ఫస్ట్ దసరా అనగానే మన వాళ్ళకి, మనకి నచ్చిన వాళ్ళకి బంగారం ఇస్తున్నట్టు ఈ ఆకుని ఇస్తామన్నమాట, విచ్ ఈస్ ఈక్వలెంట్ బంగారమే ఈ చెట్టు అని చెప్పడానికి. ఎస్, మరి నిజంగా ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని పండుగల రూపంలో మన సంస్కృతిలో భాగం చేసుకున్నాం. అలా మన పూర్వీకులు అలా చేశారు. అండ్ అలా ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద రీజన్ అనేసి మనం ఆలోచిస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. వీ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ టు సెలబ్రేట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఈ వీటి ఎసెన్స్ మనకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైం వీ ఫాలో దిస్ విత్ ట్రూ హార్ట్ అనమాట. బికాస్ మనకి తెలుసు దీనివల్ల మనకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి అనేసి అర్థమవుతుంది, స్పెషలీ మన కల్చర్లో. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక.

విన్నారు కదా, ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ ఫెస్టివల్స్ ఎంత బాగుంటాయి, అండ్ ఆ రిచువల్స్ వెనకాల ఉన్న రీజన్స్ సైంటిఫికలీ ఎంత కనెక్ట్ అయ్యాయో కదా మనకి, అండ్ ఎంత ఎంత ఆలోచించి అలాంటి ఆచారాలు పెట్టారో మనకి అర్థమైంది కదా. ఎస్, తప్పకుండా మన ఫెస్టివల్స్ని మనస్ఫూర్తిగా నిర్మోహమాటంగా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, బికాజ్ అవన్నీ మనకి మంచి చేసేవే సైంటిఫికల్లీ. అండ్ నిజంగా మనది చాలా గొప్ప కల్చర్, అండ్ అలాంటి గొప్ప సంస్కృతిలో భాగం అయినందుకు వీ షుడ్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ బతుకమ్మ ఆడినా బోనం ఎత్తినా జస్ట్ రిమెంబర్ వీఆర్ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ సైంటిఫిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ హిందూ ట్రెడిషన్ అనమాట. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవళిక. నాకు శ్రీధర్ గారు మెసేజ్ చేశారు, ప్రవళిక టాపిక్ చాలా బాగుంది ఈరోజు తెలంగాణలో అనేసి. థ్యాంక్ యూ. అండ్ మెసేజ్ చేశారు, బట్ ఓన్లీ హ్యాపీ గుడ్ ఈవినింగ్ మేడం గారు అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ నాకు చిరు గారు మెసేజ్ చేశారు, వావ్ మీ ఫుల్ నేమ్ చిరంజీవియా, ఓకే. చిరు గారు మెసేజ్ చేశారు, డ్రైవ్ టైంలో పాటలు వింటూ వెళ్తున్నాను ప్రవళిక, బ్యూటిఫుల్ వాయిస్ అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ నాకు భరత్ మెసేజ్ చేశారు, హాయ్ ప్రవళిక అనేసి. హాయ్ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ నాకు శ్రీధర్ అండ్ సుహాసిని ఇద్దరు నాకు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్ అనేసి. థ్యాంక్ యూ పీపుల్ ఆర్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అంటే మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్ బాగుంది అండి, పాటలు వేస్తారా?
3: Prince it is Rainbow FM 101.9.
4: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

ఆల్ రైట్, ఈ రోజు క్లైమాక్స్ కి వచ్చేసింది. ఎస్, దిస్ బ్యూటిఫుల్ డే హ్యాస్ ఎండెడ్, ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో ఉంది. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం వీ కెన్ స్పెండ్ బ్యూటిఫుల్ టైం విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కదా. రోజంతా చాలా బిజీగా ఉంటాం, బట్ వన్స్ వీఆర్ బ్యాక్ హోమ్ వీఆర్ సో బిజీ డూయింగ్ ఆల్ అదర్ థింగ్స్ కదా. మిగతా థింగ్స్ అన్నీ సెట్ చేసుకోవడంలోనే బిజీగా ఉంటాం. బట్ వేర్ ఇస్ ద టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ? ఖచ్చితంగా వీ హ్యావ్ టు పుల్ దట్ ప్రాపర్ టైం ఫర్ ద ఫ్యామిలీ, బికాస్ దట్ ఈస్ సో మచ్ వాల్యుబుల్. మరి ఎందుకు ఫ్యామిలీతో రోజు ఖచ్చితంగా ఒక 1 అవర్ అన్న మీరు టైం ఇవ్వాలి? ఎందుకంటే చాలా థింగ్స్ బెటర్ అవుతాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ పోతాయి, అండ్ యునో చాలా థింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, బాండింగ్ పెరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ చాలండి, దట్ 1 అవర్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ నెక్స్ట్ డే కోసం రెడీ అయిపోవచ్చు అనమాట. దట్స్ హౌ వీ ఫీల్ సో బెటర్ విత్ అవర్ పీపుల్. సో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ పుల్ అవుట్ యువర్ టైమ్ ఫర్ యువర్ పీపుల్, ఫర్ యువర్ ఫ్యామిలీ, అట్లీస్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్, డెఫినెట్లీ. సో అందుకే కదా చాలామంది ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక డ్రైవ్కి వెళ్ళిపోతారు, ఫ్యామిలీతో ఖచ్చితంగా బయటకు వెళ్ళాలనుకుంటారు. సో రోజు అది కుదరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ అట్ హోమ్ మేక్ షూర్ యూ ఈట్ టుగెదర్. అట్లీస్ట్ డిన్నర్ అన్న అందరు కలిసి చేసేలాగా ప్లాన్ చేసుకుంటే యు సీ హౌస్ విల్ బికమ్ హోమ్, డెఫినెట్లీ. అంతే కదా. ఎస్, మరి హ్యాపీగా ఉంటారు అందరూ, చాలా కనెక్టెడ్గా ఉంటారు, డిస్టెన్సెస్ అనేవి పోతాయి, అండ్ ఎస్ షేరింగ్ ఆఫ్ థాట్స్, షేరింగ్ ఆఫ్ మెమరీస్, అండ్ ఎస్ దట్ బాండేజ్ విల్ టేక్ అస్ టు సో మెనీ థింగ్స్ అనమాట. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. సో దాట్స్ హౌ దిస్ ఇస్ యువర్ టైమ్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మేక్ షూర్ యూ గివ్ సో మచ్ టైమ్ టు ద ఫ్యామిలీ, కీపింగ్ అసైడ్ ఆల్ ది గ్యాడ్జెట్స్. నిజంగా స్క్రీన్ టైం పక్కన పెట్టేసి దట్ 1 అవర్ డెడికేటెడ్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. యూ సీ యూ ఫీల్ సో బెటర్. అండ్ ఎస్, హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ హెల్దీగా హ్యాపీగా ఉండండి, బికాస్ దిస్ లైఫ్ ఇస్ మెంట్ టు ఎంజాయ్ బాస్. ఎస్, సెలబ్రేట్ లివింగ్ అండ్ సెలబ్రేట్ లవింగ్. With this note, this is your RJ Pravlika signing off for today. Next show variki nen mimmalni aithe miss avutani. Until then, you also keep missing me. Yes, stay tuned to Akashvani FM Rainbow, Hyderabad 101.9 MHz. And this is your RJ Pravlika signing off for today. Take care, bye-bye, keep smiling, love you, Hyderabad.